ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 28వ తేదీ మంగళవారము. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:50 దాటి 10 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సుమాంజలులు, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు ఎంఎస్ రామారావు ఆలపించిన హనుమాన్ చాలీస, ఆంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.
1: సమయం 6:45. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
2: వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పితాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రికి ధింసా కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలకడంతో పాటు విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ఇతివృత్తంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల సంక్షేమం అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పొగాకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి 188 కోట్లను భరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు 20 రూపాయల చొప్పున అందించడంతో పాటు 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో భారత రాష్ట సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థ అభివృద్దికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదని, సుమారు 54,000 కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా

0: టెండర్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలిగి సింగరేణికి బ్లాక్ దక్కేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడి చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది పిల్లల్ని బాగా చదివించండి, చదువు ద్వారానే ఏదైనా రీచ్ కావాలి. నెల్లూరు రూరల్ గానీ సిటీ గానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 months లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం.
0: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారుల నాణ్యత, నాగులాపల్లి తాగునీటి పథకం, పాఠశాలల్లో భోజన పథకం అమలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహాలపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈ రోజు మేము కూడా ఈ పరిశ్రమల్లో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, కార్గో కొత్త కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి.
0: ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన మంత్రి, స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై నిన్న చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్డ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని తెలిపారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలట్ ప్రాజెక్టుగా రాష్టంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమైన ఆయన, విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయని, మూడవ భాషగా జర్మన్, జపనీస్ భాషలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు ప్రజల ఆరోగ్య ఫలితాల ఆధారంగా పీహెచ్సీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో మాతాశిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ప్రజల సంతృప్తి సహా మొత్తం 21 కీలక పనితీరు సూచికలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు.

0: ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం హెపటైటిస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జులై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏబీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో ఆరోగ్యామృతం కార్యక్రమంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హెపటైటిస్పై అవగాహన, నివారణ, రక్షణ ఈ అంశం గురించి కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి అభినయ్ రాజారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 మధ్యాహ్నం 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వికసిత భారత్ విబీజీ రామ్జీ పథకం ద్వారా అమలవుతున్న క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టండి అవగాహన కార్యక్రమంపై హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంటు కార్యక్రమాలపై విశ్లేషణ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మనోరంజనీ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 శాస్త్రీయ సంగీతం. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో జరిగినటువంటి రికార్డింగ్ ప్రొసీడింగ్స్పై విశ్లేషణ వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ. అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టినట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 863 పాఠశాలలున్నాయని, ఇందులో గత విద్యా సంవత్సరం 23 పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రారంభించామన్నారు. దీనికోసం అవసరమైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి వచ్చాయని, తొలి దశలో ఎంపికైన 23 పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడంతో పాటుగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం 50 పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆంగ్లం, గణితం, తెలుగులో పట్టు సాధించేలా పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించామని అన్నారు. కంప్యూటర్లలోనే తప్పప్పులను గుర్తిస్తారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో పంటలకు సరిపడే విధంగా నీళ్లు లేవన్నారు. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 451,000 ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 TMCల నీటిని వినియోగించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో మొత్తం స్థూల నీటి నిల్వ 41.45 TMCలు ఉన్నప్పటికీ అందులో 30 TMCలు డెడ్ స్టోరేజ్ కావడంతో వాస్తవంగా వినియోగించదగిన నిల్వ కేవలం 11.45 TMCలు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాతో పాటు సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం ప్రతి సంవత్సరం 7.12 TMCల నీటిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జూన్ 1 నుంచి జూలై 18 వరకు 1.363 TMCల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ సూచించారు. ఈ ఖరీఫ్ జిల్లాలో ఇప్పటి వరకు 500,000 ఎకరాలు సాగు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 240,000 ఎకరాల వరకే సాగు జరిగిందన్నారు. ఇందులో అత్యధికంగా 230,000 ఎకరాల్లో పత్తి పంట సాగవుతోందన్నారు. తక్కువ కాలంలో వచ్చే పంటలను సాగు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొర్ర, ఆముదం, ఉలవలు, రాగి వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా ఎమ్మెల్యేలు, కలెక్టర్ సైతం గ్రామ పంచాయతీ సర్పంచ్కు ఏఈఓల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ సాగు చేపట్టాలని ప్రత్యేక సమావేశాల ద్వారా వివరించారని అన్నారు. ఆగస్టు చివరి వరకు మాత్రమే శ్రీశైలంలో నీళ్లు వచ్చే అవకాశం ఉందని, దీన్ని గుర్తించి రైతులు వరి సాగును చేపట్టాలని కోరారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయ అనుబంధ పనుల వేగవంతానికి విబీజీరామ్జీ కింద ప్రతిష్టాత్మకంగా జలసిరి పథకం పనులు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి చిన్న ఓబులేసు తెలిపారు.

0: చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట నినాదంతో నీటి సంరక్షణ చేపట్టనుందన్నారు. ఎల్నినో నేపథ్యంలో రాబోయే కాలంలో నీటి ఎద్దడిని నివారించే లక్ష్యంగా ఈ జలసిరి పథకం ప్రయోజనం కల్పిస్తోందని అన్నారు. దీనివల్ల వర్షం నీళ్లు వృధా కాకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు, సాగునీటి నాణ్యత పెరుగుతుందని అన్నారు. 3500 మందికి పైగా గర్భిణీల్లో 699 మంది సాధారణ, 64 మంది మధ్యస్థం, ఇద్దరు తీవ్ర రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీన్ని అరికట్టేందుకు చిన్నారులు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో 2 సార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామన్నారు. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నారని, రక్తహీనత కలగకుండా తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తల గురించి ఆశాలు, అంగన్వాడీల ద్వారా వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ అన్నారు. జిల్లాలో 731,000 పైగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, 79% 578,000 పైగా ఇప్పటి వరకు దరఖాస్తుల డిజిటలైజేషన్ పూర్తయిందని అన్నారు. జూలై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావలసి ఉండగా ఎన్నికల సంఘం 3 తేదీ వరకు గడువు పొడిగించిందని తెలిపారు. గడువులోగా 100% డిజిటలైజేషన్ పూర్తి చేస్తామని అన్నారు.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక అందించారు టి విజయకుమార్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరగనుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో సాంప్రదాయబద్దంగా ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్షా పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల 6వ రోజున కూడా ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమావేశాల 2వ వారం మొదటి రోజున నీట్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభ పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన నిబంధనలు చేర్చారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభలో చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ

0: ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ తమ స్థానాల నుంచి లేచి నిరసనలు కొనసాగించారు.
1: కాంగ్రెస్ పార్టీ ఓర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభ రాజ్యసభ రెండు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పార్లమెంటులో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరగలేదు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో DPIIT నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, భారతదేశ బొమ్మల పరిశ్రమ వృద్ధి అనేది వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. అధునాతన సాంకేతిక, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నాణ్యమైన బ్రాండింగ్, అంతర్జాతీయ విలువలతో అనుసంధానం ద్వారా పూర్తిస్థాయి దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పరిశ్రమ వ్యాపారులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ బొమ్మల బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు మంచి డిజైన్, స్థిరత్వం, భారీ స్థాయి ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం సమర్థ పంచాయతీ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ధి గల పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమాలు ఒక ముఖ్యమైన ముందడుగని సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణ అభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న స్కై రూట్ ఏరోస్పేస్కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వారి ప్రయాణం గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారిలోని ఆశయం, సానుకూలత, భారతదేశపు శక్తివంతమైన ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికంతటికీ మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ చేపట్టిన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, యుఎస్పీ అనేది పూర్తిగా రాష్ట్రాల నేతృత్వంలో నడిచే కార్యక్రమమని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన బలాలు, స్థానిక ఆకాంక్షల ఆధారంగా తన ప్రతిష్టాత్మక ఉత్పత్తిని గుర్తిస్తుందని చెప్పారు. దీని అమలును వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, అందరు భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం, అనుసంధానకర్తగా వ్యవహరించడమే తమ మంత్రిత్వ శాఖ పాత్ర అని పేర్కొన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షాట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళల షాట్ పుట్ F57 పోటీల్లో 9.81 మీటర్లలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో పురుషుల హైజంప్

0: ఈవెంట్లో భారత హై జంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. ఫైనల్లో పోటీ పడిన కుషారే 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దాటారు. ఈవెంట్లో జమైకాకు చెందిన రొమైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకున్నారు. దీంతో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటువంటి వాతావరణ పరిస్థితులే కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక, విదర్భల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి

0: ఈనాటి ఉదయతరంగిణి ఆరోగ్యామృతం కార్యక్రమంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హెపటైటిస్పై అవగాహన, నివారణ, రక్షణ ఈ అంశం గురించి కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి అభినయ్ రాజారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా, ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
4: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి.

0: ఆప్కే సాత్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఇప్పుడు వినండి ఆరోగ్య అమృతం కార్యక్రమంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హెపటైటిస్పై అవగాహన, నివారణే రక్షణ ఈ అంశం గురించి కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి అభినయ్ రాజారావు గారితో పరిచయ కార్యక్రమం.
7: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్.
8: శ్రోతలకు నమస్కారం. మన శరీరంలో కాలేయం అంటే లివర్ అత్యంత కీలకమైన అవయవం. ఆహారాన్ని జీర్ణం చేయటం, శక్తిని నిల్వ చేయటం, శరీరంలోని విష పదార్థాలను తొలగించడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులను కాలేయం నిర్వహిస్తుంది. అయితే వైరస్ల వల్ల వచ్చే హెపటైటిస్ వ్యాధి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. మరి సరైన సమయంలో గుర్తించకపోతే అనేక సమస్యలకు, అంటే తీవ్రమైన సమస్యలకు కూడా ఇది దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా మరి ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మనం ఆకాశవాణి కేంద్రానికి డాక్టర్ అభినయ్ రాజారావు గారిని ఆహ్వానించాము. వీరు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, అలాగే వీరు కాకతీయ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. మరి వీరిని అడిగి ఈ హెపటైటిస్ గురించిన సమాచారాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
9: నమస్కారం అండి.
8: డాక్టర్ గారు, ముందుగా అసలు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరి ఈ సంవత్సరం ఏమన్నా దానికి థీమ్ ఉందా?
9: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని మెయిన్గా సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ హెపటైటిస్ అనేది మనం టెస్ట్ చేసుకొని చూస్తే కానీ మనకి ఉంది అనేది తెలియదు. సో ఇది టెస్ట్ చేసి ఉంది అని తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ వాడితే 100% ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం WHO తీసుకున్న ముందు స్టెప్ అన్నట్టు సార్ ఇది. సో దానికి ఈ ఇయర్ పెట్టిన థీమ్ ఏంటి అంటే లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అంటే దాని అర్థం ఏంటి అంటే హెపటైటిస్ అనే దాన్ని ఒక వ్యాధి ఉంది, అది ఎట్లా రావచ్చు, దానికి మనం ఏం చేయాలి, ఏ టెస్ట్లు చెక్ చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, దానికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వ్యాధి రాగానే జనాల్లో ఒక అపోహ ఏంటి అంటే ఈ ఇన్ఫెక్షన్ క్యూర్ అంటే లైక్ నయం అవ్వదు, అలాగే ఉండిపోతుంది, అంటువ్యాధి, ముట్టుకోకూడదు, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి జనాల్లో. సో ఆ అపోహలన్నింటినీ తొలగించడం, రెండోది దానికి ట్రీట్మెంట్ 100% ఉంది అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, మూడోది ఏంటి అంటే ఒకవేళ గనక నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా లివర్ డ్యామేజ్ అయ్యి లాస్ట్కి లివర్ క్యాన్సర్కి దారి తీసే ఛాన్స్ ఉంది అనేది జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇంపార్టెంట్ సార్.
8: అలాగే మరి ఈ హెపటైటిస్ అంటే ఏంటంటే, ఇది మరి కాలేయంపై ఎలా ప్రభావం చూపుతుందంటారు
9: సార్? బేసిక్గా హెపటైటిస్ అంటే ఏంటంటే సార్, లివర్ డ్యామేజ్ అవ్వడాన్ని మెడికల్ టర్మినాలజీలో హెపటైటిస్ అంటారు. సో హెపటైటిస్ అనేది చాలా రకాలుగా అవుతుంది సార్. ఇప్పుడు మందు తాగితే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందంటే ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటారు, దాంట్లో వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తే వైరల్ హెపటైటిస్ అంటారు. ఇప్పుడు మనం ఎస్పెషల్గా మాట్లాడుకునేది మెయిన్గా వైరల్ హెపటైటిస్. దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి సార్,
8: రకాలు
9: దాంట్లో చాలా రకాలు ఉంటాయి. మనం మెయిన్గా మాట్లాడుకున్నది లివర్ రిలేటెడ్, లివర్ స్పెసిఫిక్ అంటే లివర్ని మాత్రమే టార్గెట్ చేసే ఇన్ఫెక్షన్స్. దాంట్లో 5-6 రకాలు ఉన్నాయి. ఆ 5 రకాల్లో కూడా కొన్ని టెంపరరీ ఇన్ఫెక్షన్స్, అంటే వస్తుంది అంటే డ్యామేజ్ చేస్తుంది, అప్పుడు మందం జాండీస్ పసకలు అవుతాయి, పసరికలు, మళ్ళీ తర్వాత నయం అయిపోతారు. అందులో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేది టెంపరరీ ఇన్ఫెక్షన్స్, అంటే వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అయిపోతుంది. అది పర్మనెంట్గా అంటే జీవితాంతం ఉండే ఇన్ఫెక్షన్స్ ఏం కావు సార్. ఎస్పెషల్గా మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సినది ఎస్పెషల్లీ ఈ హెపటైటిస్ దినోత్సవం దేని సందర్భంగా ఉంది అని అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవి రెండు జీవితాంతం ఉండే ఇన్ఫెక్షన్స్, లివర్ని దెబ్బతీస్తూనే ఉండే ఇన్ఫెక్షన్స్, టెస్ట్ చేసుకుంటే కానీ తెలియని ఇన్ఫెక్షన్స్. చాలాసార్లు ఇది ఉందని అంటే ఏ సింటమ్స్ అంటే ఏమి లక్షణాలు ఏమి ఉండవు సార్ దీనికి.
8: అంటే మీరు చెప్పిన ఏ బి

0: ఏమున్నో ఈకి లక్షణాలు ఉంటాయి. జాండీస్ అంటే లైక్ పసిరికలు వస్తాయి, అనీజీగా అంటే లైక్ నీరసంగా ఉండడము, వాంతులు అవ్వడము, ముందు జ్వరంతో మొదలవుతుంది, నీరసంగా వెయిట్ లాస్ అవ్వడము, యూరిన్ ఎల్లో కలర్ అంటే మూత్రం ఎల్లో కలర్ లో రావడము, కళ్ళు పచ్చబడిపోవడము, ఒళ్ళు మొత్తం పచ్చబడిపోవడం, ఇవన్నీ వస్తాయి. సో ఇవి రాగానే జనాలకు అవేర్నెస్ వస్తుంది, వెంటనే వచ్చేస్తారు సార్. అందుకే ఏఇ అంత ఇంపార్టెన్స్ అని చెప్పి దాని అంత ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే జనాలకు తెలిసిపోతుంది, వెంటనే ఏదో ఒక డాక్టర్ దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటా ఉంటారు. ఈ బి అండ్ సి ఏంటంటే సార్, అది సింప్టమ్ వచ్చే స్టేజ్ వచ్చేంత వరకు అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 70-80% డ్యామేజ్ అయితే గానీ సింప్టమ్స్ రావు మనకు. కొన్నిసార్లు ఎసిమ్టమేటిక్ అంటే ఏ లక్షణాలు లేకుండా జీవితాంతం అట్లానే ఉండిపోతారు, 60, 70, 80 సంవత్సరాల వరకు కూడా. వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగుంటే, రోగ నిరోధక శక్తి కనుక దాన్ని అరికట్టకపోతే లివర్ డ్యామేజ్ అయితే పోతుంది, లాస్ట్ కి లివర్ క్యాన్సర్ వరకు దారితీసే ఛాన్స్ ఉంది.
1: అంటే జనరల్ గా మరి వీళ్ళు ఎప్పుడు వైద్యుని సంప్రదించాలంటే మరి లక్షణాలు కనపడకపోతే అంటే ఇయర్లీ ఇట్లా పెట్టుకుని టెస్ట్ చేయించుకోవటమేనా?
0: అవును సార్, ఇప్పుడు గర్భిణీ స్త్రీలకేమో యూనివర్సల్ టెస్టింగ్

0: ప్రశాంతం అట్లానే ఉండిపోతారు. అది 60, 70, 80 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగుంటే, రోగ నిరోధక శక్తి కనుక దాన్ని అరికట్టకపోతే లివర్ డ్యామేజ్ అయితే పోతుంది, లాస్ట్కి లివర్ క్యాన్సర్ వరకు దారితీసే ఛాన్స్ ఉంది.
1: అంటే జనరల్గా మరి వీళ్ళు ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి అంటే మరి లక్షణాలు కనపడకపోతే అంటే ఇయర్లీ ఇట్లా పెట్టుకుని టెస్ట్ చేయించుకోవటమేనా?
0: అవును సార్, ఇప్పుడు గర్భిణీ స్త్రీలకేమో యూనివర్సల్ టెస్టింగ్ అని చెప్పేసి ప్రతి హాస్పిటల్ విజిట్ అవ్వగానే ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లోనే ఈ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా చేస్తున్నారు. సో అక్కడ ఒక 30% అయిపోయింది సార్. మిగిలిన జనరల్ పాపులేషన్ అంటే నార్మల్ పబ్లిక్ కి ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, ఏదైనా రక్తం ఇచ్చినప్పుడు, ఏదైనా చిన్న సర్జరీకి వెళ్ళినప్పుడు ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. సో అట్లా ఇంకో మిగతా 30% వరకు కవర్ అయిపోతుంది. ఆ మిగిలిన 40% వాళ్ళకి కవర్ అవ్వడానికే మనం స్పెసిఫిక్గా ఈ డేని ఒకటి తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది. సో మనం వెళ్ళి మనం టెస్ట్ చేసుకోవాలి సార్ దీనికి అంతే.
1: అయితే జనరల్గా అసలు మరి ఇట్లా ఈ హెపటైటిస్ ఎట్లా వ్యాపిస్తుందండి?
0: సార్ మంచి క్వశ్చన్ సార్ ఇది. ఇది జనాలందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది మూడు విధాలుగా ఈ పర్మనెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ బి కానీ సి కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. ఒకటి తల్లి గర్భం నుండి శిశువుకి, రెండోది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఇన్ఫెక్షన్ అయిన పార్ట్నర్తోని సెక్స్ చేయడం ద్వారా అదర్ పార్ట్నర్కి సోకే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఇన్ఫెక్టెడ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్, రక్తం అంటే చెడిపోయిన రక్తం అంటే ఇన్ఫెక్షన్ అయిన రక్తం ఎక్కించుకోవడం వల్ల. ఈ మూడు తప్ప వేరేవన్నీ less than 1% ఛాన్స్ సార్.
1: అయితే జనరల్ గా మరి ఇప్పుడు ఈ కలుషితమైన నీరు ఇట్లాంటి వాటి వల్ల వచ్చే హెపటైటిస్ ఏంటంటే అది?
0: అవి హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ.
1: అయితే మరి జనరల్గా మీరు ఇప్పుడు గర్భిణీల్లో వాళ్ళకి పుట్టే బిడ్డలకు అవకాశం ఉంది అన్నారు. సరే గర్భిణీ వచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే హెపటైటిస్ ఉన్నప్పుడు మరి ఎమ్మటే దాన్ని క్యూర్ చేసుకుంటే బిడ్డకి సోకకుండా ఉండే అవకాశం ఉందండి?
0: డెఫినెట్గా సార్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా శిశువుకు రాదు సార్ ఇది. ఓన్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అంటే ప్రసవం టైంలోనే ఈ ఇన్ఫెక్షన్ వైరస్ అనేది బిడ్డకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే తల్లి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేయడము, పాజిటివ్ ఉందంటే ఇమ్మీడియట్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవడము, టెస్ట్లో వైరస్ లోడ్ ఎంత ఉంది తెలుసుకోవడము, ట్రీట్మెంట్ అవసరమా చూసుకోవడము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే 9 నెలలు అంటే డెలివరీ టైం వరకు వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వైరల్ లోడ్ తగ్గిపోతుంది. సో ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం బిడ్డ పుట్టగానే ఇమ్మీడియట్గా 24 గంటలలోపు 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి సార్. ఒకటి ఇమ్యునోగ్లోబులిన్స్, రెండోది వ్యాక్సిన్. ఇవి రెండు గనక 24 గంటలలోపు బిడ్డకి అందింది అని అంటే బేబీ 99% సేఫ్ సార్. 1% రిస్క్ ఉంటుంది బట్ 99% సేఫ్.
1: ఇప్పుడు మరి హెపటైటిస్ రాకుండా ఏమైనా ప్రివెన్షన్ చేయడానికి ఏమైనా వ్యాక్సిన్లు అట్లాంటివి ఉన్నాయండి?
0: సార్ వ్యాక్సిన్ హెపటైటిస్ ఏకి ఉంది, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు. సో అందుకే మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన పిల్లలకి 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి ఇచ్చే ఇంజెక్షన్స్, వ్యాక్సిన్ ఇంజెక్షన్స్లో ఇది ఇంక్లూడెడే. కాకపోతే ఇది మనకి యూనివర్సల్గా ఇమ్యునైజేషన్ స్టార్ట్ అయ్యి అందరికీ రీచ్ అయ్యింది రీసెంట్ టైమ్స్లోనే. దానికన్నా ముందు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నప్పుడు తెలియకుండా స్ప్రెడ్ అనేది ఎక్కువైతా ఉంటుంది. సో అందుకనే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఇన్ఫెక్ట్ అయినారు అని అంటే ఇమ్మీడియట్గా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వ్యాక్సినేట్ చేయడం అనేది మనం తీసుకెళ్తున్న ప్రోగ్రామ్ సార్.
1: అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సోకినప్పుడు మరి వేరే వాళ్ళకి కూడా ఎట్లా వచ్చే అవకాశం ఉందంటారు అది?
0: సార్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉంటుంది. రెండోది ఇప్పుడు తల్లిదండ్రులకి కొన్నిసార్లు సేవలు చేస్తూ ఉంటాం, కట్స్ అవుతా ఉంటాయి, బ్లీడింగ్ అవుతా ఉంటుంది. సో తెలియకుండా ఉండే రిస్క్ సార్ అది. వ్యాక్సిన్ మొత్తం కాస్ట్ కలిపి 300 నుంచి 400 రూపాయలు అవుతుంది సార్ 3 డోసులకి. మ్యాక్సిమం 1000 రూపాయలు వేసుకుందాం సార్ 3 డోసులకి. కానీ అది మనకి ఒక ప్రాణాంతకమైన వ్యాధి నుండి సేవ్ చేస్తుంది. 3 డోసులు నెలకు 1 డోస్ చొప్పున వేసుకుంటే 99% ప్రొటెక్షన్.
1: మరి ఈ డోసులు వేసుకునే వాళ్ళు జనరల్గా ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా వీళ్ళకి సురక్షితమేనా అండి?
0: అందరికీ సేఫ్ సార్ అది వ్యాక్సిన్, ఇంక్లూడింగ్ గర్భిణీ స్త్రీలతో సహా అందరికీ సేఫ్ అది వ్యాక్సిన్.
1: యాక్చువల్గా సైలెంట్ కిల్లర్ అన్నారు. మరి సాధారణంగా ఇప్పుడు మనం ప్రజల్లో ఒక అవగాహన మరి ఎట్లా రావాలి, వీళ్ళు ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అంటారు అంటే ఈ హెపటైటిస్ సంబంధించి?
0: సార్ సైలెంట్ కిల్లర్ అనేది దానికి డెఫినెట్గా అది వర్తీ నేమ్ సార్. అది సైలెంట్ ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటే లోపల ఉండిపోతుంది, టెస్ట్ చేసుకునే వరకు తెలియదు, డ్యామేజ్ చేస్తా పోతుంది అది. దాని లక్షణాలు వచ్చే టైం వరకు ఏమైపోతుంది అంటే వ్యాధి అనేది ఒక అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, అంటే లైక్ మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయిన తర్వాతే మనకు లక్షణాలు వస్తాయి. అందుకే అది దాన్ని సైలెంట్ కిల్లర్ అన్నారు సార్. టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో డెఫినెట్గా టెస్ట్ చేసుకోవడం అనేది మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు డెఫినెట్గా చేస్తారు సార్. మన వంతు

0: మనం రక్తం ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ ఒకసారి టెస్ట్ చేసుకొని చూసుకుంటే డెఫినెట్గా మనం మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేయించుకున్నాం మనకు లేదని నిర్ధారణ అయింది అనుకుందాం, మళ్ళీ మనం ఎంతవరకు సేఫ్ అన్నట్టుగా?
0: సార్ మనకి ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాం నెగటివ్ ఉంది అని అంటే జనరల్గా హై రిస్క్ కేటగిరీ లో రిస్క్ కేటగిరీ అని రెండు రకాలు ఉంటాయి సార్. హై రిస్క్ కేటగిరీ అంటే మెడికల్ ప్రొఫెషన్లో తిరిగే వాళ్ళందరూ హై రిస్క్ కేటగిరీ, ఎందుకంటే డే టు డే రోజు రోజు మేము పాజిటివ్ పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. సర్జరీ చేస్తున్నప్పుడు తెలియకుండా కొన్నిసార్లు పేషెంట్స్ పాజిటివ్ ఉండొచ్చు, నర్సెస్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, ఓటీ టెక్నీషియన్స్, స్టాఫ్. సో మెడికల్ స్టాఫ్ అంతా, మెడికల్ ఒకటే కాదు సార్, మిగతా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా హై రిస్క్ కేటగిరీలోకి వస్తారు. సో వాళ్ళకి ముందే వ్యాక్సినేషన్ తీసేసుకోమని చెప్పేస్తారు సార్ గైడ్ లైన్స్ లో. లో రిస్క్ వాళ్ళు ఏంటంటే తీసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తగా ఉంటే కూడా బాగానే ఉంటుంది.
1: ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే ఎంత కాలం పనిచేస్తుంది?
0: జనరల్గా లైఫ్ లాంగ్ సార్, కాకపోతే అది మన బాడీ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా వ్యాక్సిన్ ఎఫెక్టివా కాదా తెలియాలి అని అంటే మన లోపల ఆ హెపటైటిస్ బికి అగెన్స్ట్గా యాంటీబాడీ లెవెల్స్ టెస్ట్ చేసుకోవాలి సార్. అది కనుక ఒక లెవెల్ బియాండ్ ఉంది అని అంటే డెఫినెట్గా 100% సేఫ్.
1: జనరల్గా ఏ పరీక్షలు చేస్తారండి మీరు హెపటైటిస్ నిర్ధారించడానికి?
0: హెపటైటిస్ బి ఒకసారి కనుక పాజిటివ్ ఉందా లేదా తెలియాలి అంటే హెచ్బిఎస్ఏజీ అని ఒక టెస్ట్ ఉంటుంది. హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ కనుక వచ్చిందని అంటే నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే సార్, వైరల్ లోడ్. హెపటైటిస్ బి వైరల్ లోడ్, లోడ్ ఎంత ఉంది బాడీలో, వైరస్ ఎంత లోడ్లో ఉంది. అది కనుక 0 ఉందనుకోండి, బాడీ ఆల్రెడీ రోగ నిరోధక శక్తి కంట్రోల్ చేసేసింది వైరస్ని. సో జస్ట్ రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి చూపెట్టుకుంటే సరిపోతుంది. ఆ వైరస్ లోడ్ కనుక ఒక లెవెల్ బియాండ్ ఉంది అని అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సింపుల్ టాబ్లెట్స్ సార్, చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు, కొత్త కొత్త డ్రగ్స్ వచ్చినాయి, వెరీ ఎఫెక్టివ్, 100% ఎఫికసీ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే 6 మంత్స్ to 1 year పీరియడ్లో మనకు వైరస్ మొత్తం కంట్రోల్కి వచ్చేస్తుంది. 0 అయిన తర్వాత కూడా సేఫ్ పీరియడ్ అంటే ఒక 6 మంత్స్ 1 year వాడి ఆపేయమని చెప్తాం గైడ్ లైన్స్ లో. మళ్ళీ రాకుండా లోపల మిగిలిపోయిన చిన్న చిన్న పార్టికల్స్, వైరస్ పార్టికల్స్ కూడా మొత్తం బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వాలి, అది మన టార్గెట్.
1: అయితే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం ఎర్లీగా వెళ్ళేసి చికిత్స చేయించుకుంటే, మరి మీరు బిగినింగ్ లో ఉంటే చేస్తారనుకోండి, ఒక నెగ్లిజెన్సీ చేస్తే జరిగే పరిణామాలు ఏంటి?
0: హెపటైటిస్ బి ఉంది అని తెలిసి కూడా పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమందికి తెలియక పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు. లాస్ట్ కి మందు తాగితే లివర్ ఎట్లయితే చెడిపోతుందో, వైరస్ తో కూడా లివర్ అట్లాగే చెడిపోతుంది సార్. సో లాస్ట్ స్టేజ్ ని సిరోసిస్ అంటాం. సో లివర్ సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్తుంది, దాని నెక్స్ట్ స్టేజ్ లివర్ క్యాన్సర్. సో డెఫినెట్ గా దారి తీసే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్ దీన్ని.
1: జనరల్ గా మరి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో అంటే ఓన్లీ మాత్రలతోనే చికిత్స అండి ఇప్పుడు బీసీలు హెపటైటిస్ బి కానీ సి కానీ ఉంటే, మాత్రలు కాకుండా ఇంకేమన్నా ఆపరేషన్స్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా?
0: లేదు సార్, ఇది టాబ్లెట్స్తోనే క్యూర్ అయ్యేది. హెపటైటిస్ బి కానీ సి కానీ రెండు టాబ్లెట్స్తో ట్రీట్మెంటే సార్ ఇది.
1: ఇంకా జనరల్గా ఇప్పుడు ఈ హెపటైటిస్కి సంబంధించి ప్రజల్లో అంటే ఎట్లాంటి అపోహలు ఉన్నాయండి?
0: బేసిక్గా రోజు మేము చూసేది వినేది ఏంటి అంటే తల్లిదండ్రులు లేదంటే తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు మన వాళ్ళ దగ్గరికి రానియకుండా ఆపడం, ఎందుకు అని అంటే వాళ్ళ నుంచి వీళ్ళకి వస్తుంది అనేది. రెండోది ఇంట్లో ఒకరికి రాగానే వాళ్ళని మొత్తం సపరేట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు సార్. ఇది అపోహ సార్ డెఫినెట్గా, ఎందుకంటే ముట్టుకుంటే, కలిసి కూర్చొని తింటే, ముద్దు పెట్టుకుంటే, కలిసి ఒకటే ప్లేట్లో తింటే, ఒక బట్టలు వాడుకోవడం, ఇవి వీటితో రావు సార్. ఇవి వచ్చే ఛాన్సెస్ మూడే, ఇందాక మనం అనుకున్నట్టు ఆ 3 రూట్స్ ద్వారా. ఇంకొక 4వ రూట్ ఏంటి అని అంటే మలమూత్రాలు కొంచెం జాగ్రత్తగా డిస్పోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొకటి 1% రిస్క్ ఉంటుంది, బట్ ఆ రిస్క్ కూడా తీసుకోవద్దు అనుకుంటే ఆ 1% కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సార్.
1: ఇప్పుడు ఈ హెపటైటిస్ వ్యాధి ఒకవేళ కుటుంబంలో గనక ఎవరికైనా వస్తే కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: కుటుంబ సభ్యులది డెఫినెట్గా ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోవాలి సార్. మిగతా కుటుంబ సభ్యులందరూ ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, నెగటివ్ ఉందంటే వ్యాక్సిన్ తీసుకోవాలి. తర్వాత ఎవరైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం అసలు లేదు సార్, వాళ్ళు కూడా నార్మల్ మనుషులే. అండ్ రెండోది, వైరస్ని కనుక కంట్రోల్ చేస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ కానివ్వండి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, అంతా 100% నార్మల్ లైఫ్ లానే ఉంటుంది సార్.
1: ఇప్పుడు సరే మీరు అన్నట్టు నెగటివ్ వస్తే వ్యాక్సిన్ తీసుకుంటే కొంత ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సపోజ్ అతను వ్యాక్సిన్ తీసుకోలేదు, మామూలుగా హెపటైటిస్కి గురయ్యాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, తగ్గాడు, మళ్ళీ అతను ఈ టీకా తీసుకోవచ్చా? అంటే టీకా తీసుకునే అవకాశం ఉంటుందా ఎట్లా?
0: లేదు సార్, ఒకసారి ఇన్ఫెక్ట్ అయింది అని అంటే వ్యాక్సిన్కి స్కోప్ లేదు సార్, అక్కడ ట్రీట్మెంటే తీసుకోవాలి. బాడీ దానికి అగేన్స్ట్గా యాంటీబాడీ

0: యాంటీబయాటిక్స్ క్రియేట్ చేస్తుంది, అది వచ్చేంత వరకు మనం ఆ వైరస్ని కంట్రోల్ చేయడం కోసం ట్రీట్మెంట్ సార్.
1: అట్లనే జనరల్గా మరి అసలు ఈ లివర్ అనేది మనకు శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇది జనరల్గా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎట్లా ఆహారం కానీ ఇతర అలవాట్లు ఎట్లా ఉండాలి?
0: ఎస్ సార్, ఈ రోజున ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మనం రోజు తినే ఆహారంలో చాలా వరకు బాగా జంక్ ఫుడ్, బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి కెమికల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్, ఆయిల్ తక్కువ, తర్వాత ఫ్యాట్ కాంపోనెంట్ తక్కువ ఇది చేసుకుంటూ, రెండోది ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం చేస్తూ ఆ లివర్ని అనేది యాక్టివ్గా ఉంచుకోవడం కోసం, బరువు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం, ఈ పొట్ట చుట్టూ ఉండే ఉదర కోసం అంటారు, లైక్ సెంట్రల్ ఒబేసిటీ అంటారు కదా సార్, ఆ సెంట్రల్ ఒబేసిటీ రాకుండా ఉండడానికి కావలసినంత ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి సార్. ఎందుకంటే ఈ సెంట్రల్ ఒబేసిటీ ఎఫెక్ట్ అంతా లివర్ మీదనే పడుతుంది సార్. ఇక్కడ నుంచి అంతా బ్లడ్ అంతా లివర్కే వెళ్తుంది, అక్కడే ప్యూరిఫై అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ గుండెకి వెళ్తుంది. సో ఆ వేస్ట్ మెటీరియల్ అంతా లివర్లోనే శుద్ధి అవ్వాలి కాబట్టి దాని ఎఫెక్ట్ అంతా లివర్ మీదే పడుతుంది.
1: మరి ఇప్పుడు జనరల్గా మనం హెపటైటిస్ సపోజ్ ఈ టెస్ట్ చేయించుకోవాలన్నా లేకపోతే వ్యాక్సిన్ వేసుకోవాలన్నా మనకి లోకల్గా అందుబాటులో ఉంటాయండి లేకపోతే గవర్నమెంట్లో కానివ్వండి లేకపోతే విడిగా కానీ అందుబాటులో ఉంటాయా
0: సార్? ఈ వ్యాక్సిన్స్ ప్రతి చోట అవైలబుల్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనము చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా వ్యాక్సినేషన్ డే అని ఉంటుంది సార్. నాకు గుర్తున్నంత వరకు అది ప్రతి బుధవారం ఉంటుంది, యుఐపి సెషన్స్ అని అంటారు. సో అట్లాంటి చోట కూడా అవైలబుల్ ఉంది సార్, వ్యాక్సిన్ ఫ్రీగా అవైలబుల్ ఉంది, ప్రతి చోట అవైలబుల్ ఉంది. మనం వెళ్ళి చేసుకోవడం ఒకటే లేట్.
1: ఇప్పుడు మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు కదా, జనరల్గా వీళ్ళు ఈ హెపటైటిస్ సంబంధించి ఏం నిర్లక్ష్యం చేస్తుంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేంత వరకు భయపడతా ఉంటారు సార్. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు వేసుకోగానే తగ్గిపోయి ఉంటుందిలే, ఇంకా ఎన్ని రోజులు వాడాలా, ఇంకెన్ని రోజులు ఇట్లా అని చెప్పేసి చెప్పకుండా ఆపేస్తారు సార్. అది మేజర్గా చేసే మిస్టేక్. ముందే చెప్తాం మనం, ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది, రోజు ఒక్క గోళీ సార్, ఒకటే గోళీ, ఒక్క గోళీకి 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. ఒకసారి వైరస్ మొత్తం జీరోకి వచ్చిన తర్వాత ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం, ఎందుకంటే అక్కడక్కడ మిగిలిపోయిన వైరస్లు ఉంటాయి, అవి కూడా తీసేస్తే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ 90% కంట్రోల్ అవ్వడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
1: ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇంకా ఇతరత్ర ఏమైనా జాగ్రత్తలు పాటించాలండి వీళ్ళు?
0: మందు ఒకటి తాగొద్దు, ఎందుకంటే మందుతోనే లివర్ డ్యామేజ్ అవుతుంది, వైరస్తోనే లివర్ డ్యామేజ్ అవుతుంది, రెండు కలిసినప్పుడు లివర్ డ్యామేజ్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మందు అనేది కంప్లీట్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సార్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు. అదర్వైజ్ ఫుడ్ విషయంలో కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు.
1: తర్వాత ఇప్పుడు ఈ మనం కొంతమంది ఈ వ్యాయామం చేస్తుంటారు, యోగా చేస్తుంటారు, ఇట్లాంటి వాటి వల్ల కూడా మన లివర్ ఆరోగ్యానికి ఏమైనా ఉపయోగపడుతుందండి?
0: డెఫినెట్గా సార్, మన శరీరంలో ఎక్సర్సైజ్ అనేది కొలెస్ట్రాల్, ఆ ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఆ ఫ్యాట్ అంతా డిపాజిట్ అయ్యేది బ్లడ్ వెజల్స్లో అంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లాగా, రెండోది లివర్లో ఫ్యాటీ లివర్ లాగా డిపాజిట్ అవుతుంటుంది. సో మనం ఎక్సర్సైజ్ చేయడము, బాడీని యాక్టివ్ పెట్టుకోవడం అని అంటే లివర్ని అండ్ మిగతా ఆర్గన్స్ని కాపాడుకున్నట్టే.
1: మరి చివరిగా ఇప్పుడు ఈ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఇంకా శ్రోతలకి ఇంకేమన్నా చెప్పాల్సిన ముఖ్య విషయాలు ఏమైనా ఉన్నాయా
0: సార్? 2 ముఖ్య విషయాలు సార్. ఒకటి, ఈ వ్యాధి గురించి తెలుసుకోండి, ఇంకా అంటే లైక్ ఏమవుతుంది, దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది కరెక్ట్గా తెలుసుకోండి, అపోహలు పెట్టుకోవద్దు, అంటువ్యాధి లాగా దీన్ని పరిగణించవద్దు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ నేను అందరికి ఇవ్వదలుచుకుంది సార్.
1: ఏదైనా ఒకసారి ఏంటంటే మీరు అన్నట్టు కనపడని వ్యాధి కాబట్టి 6 నెలలకో లేకపోతే 1 సంవత్సరాల ముందు ఒకసారి చెక్ చేయించుకొని వ్యాక్సిన్ కనుక నెగిటివ్ కనుక వస్తే వ్యాక్సిన్ తీసుకుంటే చాలా వరకు మనం దాన్ని కాపాడుకోవచ్చు, ఏది మనకి సో వైరస్ సోకకుండా.
0: ఎస్,
1: అంటే మీరు అన్నట్టు ఏఈ అనేవి డేంజర్ కాకపోయినప్పటికీ అవి కూడా టెస్ట్లో కనుక మనం ఫైండ్ అవుట్ అయినప్పుడు ఎమ్మటే ట్రీట్మెంట్ తీసుకుంటే అవి తొందరగా నయమైతే అట్లనే ఈ వ్యాక్సినేషన్ కూడా మరి సకాలంలో తీసుకొని ప్రతి ఒక్కరూ మరి దీని పట్ల అవగాహన పెంచుకొని మరి దీని గురించి భయపడకుండా అట్లా కూడా ఒకసారి వ్యాధి కనుక సోకినప్పుడు కుటుంబ సభ్యులు కూడా అతనికి సహకారం అందించి వాళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకొని అట్లా చేసుకుంటే మీరు ఇది భయపడాల్సిన వ్యాధి కాదు అంటున్నారు కాబట్టి మరి దీనిపై శ్రోతలు కూడా అవగాహన పెంచుకొని వారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. ఏదైనప్పటికీ హెపటైటిస్ను ముందుగానే గుర్తిస్తే చికిత్స కూడా సాధ్యమే కాబట్టి దాన్ని మరీ అంత డేంజర్గా కాకుండా చూసుకొని అవసరమైన పరీక్షలు చేయించుకోవటం, టీకాలు చేయించుకోవటం, ఇట్లా పరిశుభ్రత పాటించడం ఇవన్నీ చేసుకుంటే మనం ఈ వ్యాధిని అరికట్టవచ్చు. మరి మీరు మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి విలువైన సమాచారాన్ని అందించారు. ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం.
0: నమస్తే. శ్రోతలు,

0: ఇంతవరకు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హెపటైటిస్పై అవగాహన, నివారణే రక్షణ ఈ అంశం గురించి కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి అభినయ్ రాజారావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.
9: దేశ్

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: 21 ఏళ్ల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్. ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు. ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఒక పాట విందాం. శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం ఘంటసాల పాడిన కోసరాజు గీతం, సంగీతం టీవీ రాజు.
4: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.
5: మత్

అందురు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

కార్యక్రమంలో సీతారాములు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జయప్రద పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సత్యం.

0: ఏ చంగా
1: నీ తోడు అందుకే ఎవందో శ్రీమతి గారు ఆగండో చందారండి ఎవందో శ్రీమతి గారు ఆగండో

బొబ్బిలి పులి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం జేవి రాఘవులు.

ఉదయతరంగిణిలో చివరిగా వినండి. ప్రాణ స్నేహితులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్ కోటి.

ఆ పాటతో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమము సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఏ కన్యాకుమారి వయలిన్ వాయిద్యం వింటారు?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇంతవరకు ఏ కన్యాకుమారి వయలిన్ వాయిద్యం విన్నారు? ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో వినండి ఎగిరే పావురమా చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి యముడికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం రాజ్కోటి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం

0: రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: కార్యక్రమంలో వినబోయే పాట యమగోళ చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: వినోదం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తొలి ముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గీతం. సంగీతం సత్యం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట రుద్రవీణ చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమ వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుష రెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
1: ప్రేమిస్తే ఈ చిత్రం కోసం హరిచరణ్, హరిణి సుధాకర్ పాడిన వేటూరి గీతం, సంగీతం జోషవ శ్రీధర్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట పరుగు చిత్రంలోనిది. కైలాష్ ఖేర్ సైంధవి పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట ఊరు పేరు బైరవకోన. ఈ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో వినండి నాన్నకు ప్రేమతో. ఈ చిత్రం కోసం గీతం, గానం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సాగర్తో కలిసి పాడిన పాట.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి. మహానటి ఈ చిత్రం కోసం రమ్యా బెహరా పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్ర గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

ఆ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో నిన్న సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. విదేశీ భాష నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయని, థర్డ్ లాంగ్వేజ్లో జర్మన్, జపనీస్ భాషలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. సోమవారం ఆయన ఎంపీ వంశీ కృష్ణతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి జీవో ఇవ్వాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి విన్నవించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన ఇరువురు స్పీకర్లు తెలంగాణ, ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వహణపై ముచ్చటించారు. తెలంగాణలో జరిగిన ఇంటర్ 10వ తరగతి పేపర్ లీకేజీలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయితే మళ్లీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని, లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగవద్దని, ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన వివిధ కోర్సుల పరీక్షలు ఈ నెల 29 నుంచి జరుగుతాయని యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ను ఆయన ప్రారంభించారు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో DPIIT నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళా షార్ట్ పుట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసిద్దాం. 1990 నుంచి 1995 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు మీ మెమరీ బాక్స్లో అలా పదిలంగా ఉండి ఆ పాటను వింటే వెంటనే ఆ ఇయర్లో మీ లైఫ్లో జరిగినటువంటి మెమరబుల్ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకోవాలనుకుంటే 0402324 0852కి వాట్సాప్ చేయండి. అండ్ చేసే ముందు మీ పాట, మీరు వినాలనుకునే పాటని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ పంపించండి. మరి మొదటగా 1995లో విడుదలైనటువంటి క్రిమినల్ సినిమాల నుంచి ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ వివిధ భారతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి ముఠా మేస్త్రి చిత్రం నుంచి ఈ పేటకు నేనే మేస్త్రి అనే పాట మాకోసం తప్పకుండా వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా జనకంపేట నుంచి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్ రాజేష్ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ. మరి మీ అందరి కోసం రాజ్కోటి సంగీతం సమకూర్చినటువంటి పాట బాలుగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: nene?
1: Mutha maestri.
0: Shabasha.
2: చిన్నప్పుడు ఎన్నిసార్లు ఈ పాట టీవీలో వచ్చినా అలా ఇంట్లో ఉన్నట్టు టవల్ తీసేసుకొని మెగాస్టార్ చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్పులు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను. జస్ట్ దోస్తో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. అండ్ మన షోకి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గంగు మహేంద్ర నాగలక్ష్మి గన్వేత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయి చరణ్ చాణక్య మెసేజ్ చేశారు. సో మరి వారు వినాలనుకునే పాట 1991లో విడుదలైనటువంటి సూర్య ఐపీఎస్ సినిమాల నుంచి వెయ్యొక్క జిల్లాల నుంచి ఆ పాట వినాలని అనుకుంటున్నారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నల్లకుంట నుంచి మీనా అనిల్ గౌడ్ నితిన్ పృథ్విక్ నిషిత సాయి కిరణ్ నల్లకుంట నుంచి మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి సల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజ మరియు లోహిత్ మరి వారందరి కోసం ఇళయరాజగారి సంగీతం సమకూర్చినటువంటి పాట బాలుగారు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం సూర్య ఐపీఎస్ సినిమాల నుంచి స్టేట్యూ ఉండాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు వచ్చినటువంటి మెసేజ్, బల్కంపేట్ నుంచి విక్రమ్ రాము మెసేజ్ చేశారు. శ్రీని గారు, ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈ పాటలు వింటూ 1990స్లో మేము అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతికి వెళ్ళాము. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి. ఆ మెమరీస్ చాలా బాగా రిఫ్రెష్ అవుతున్నాయి మీ పాటలు వింటుంటే అని చెప్పి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ విక్రమ్ అండ్ రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇవాళ ఎవర్గ్రీన్ హిట్స్లో మేము వినాలనుకుంటున్నటువంటి పాట ముత్తు సినిమాల నుంచి తిల్లానా తిల్లానా సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీకోసం ప్రసారం చేస్తాం. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు బోడప్పల్ నుంచి కృష్ణ గీత, జేబిఎస్ నుంచి అన్విజ ప్రియ ప్రదాయిని, మరి మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, మనో సుజాత కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భువనగిరి నుంచి కొండ యాదగిరి, శాంతి, అభి, హసిని, వైష్ణవి మరియు నితిన్ మెసేజ్ చేశారు. మరి

వినాలనుకునే పాట గులాబీ మూవీ నుంచి మనోగారు పాడినటువంటి పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి నుంచి సత్యనారాయణ, కవిత హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ, ఇందిరా, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం శశిప్రీతం సంగీతం సమకూర్చినటువంటి పాట గులాబీ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కాల్ చేయండి.
1: ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అనిచే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే, సీతాఫల్ మండి సికింద్రాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. 1990లో విశాఖపట్నం గాజువాక సుకన్య థియేటర్లో బొబ్బిలి రాజ సినిమా చూశాను. సో ఇప్పటికీ ఆ మెమరీ అలా ఉండిపోయిందనమాట. సో ఎవర్గ్రీన్ హిట్స్లో బొబ్బిలి రాజ సినిమాల నుంచి అయ్యో అయ్యో అయ్యయ్యో పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీ అందరికోసం వినిపిస్తాను. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి లిజనర్ నందిపేట నుంచి వెంకటేష్ గారు, అండ్ భువనగిరి నుంచి భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి సుదర్శన్, విజయ మరియు మదాసు, సో వారి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ వచ్చింది, సేరులింగంపల్లి నుంచి మెసేజ్ చేశారు. సో మరి అల్లరి ప్రొడ్యూస్ సినిమా నుంచి రోజు రోజు రోజప్పవ పాట వినాలని ఉంది అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అండ్ మెసేజ్ చేసింది విశ్వతేజ, చంద్రతేజ, రఘురామ్, రాధిక, వెంకట్, సౌమ్య, రమ్య, విన్ను, నీరజ, వేణు, మరి మీ అందరి కోసం అల్లరి ప్రియుడు. మరి ఈ సినిమా నుంచి బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎంఎం కీరవాణి గారి సంగీతంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హాయ్ శ్రీని, గుడ్ మార్నింగ్.
2: టైం అయిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఎస్ సార్, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి 11 o'clock నుంచి 3 o'clock వరకు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. సో పవన్,

0: ఇవాళ ఎవర్గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి
1: పాటలు. శ్రీని, ఎట్లాగైతే నేను వస్తూ వింటూ వస్తున్నా ఏం పాటలు ప్లే చేస్తావని, నువ్వు ఎలాగైతే 90స్కి వెళ్ళిపోయావు ముఠామే స్త్రీ పాట చిన్నప్పుడు టవల్ కట్టుకుని టవల్ పెట్టుకుని వేసేవాడి, నాకు కూడా ఒక్కసారి ఆ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. మా ఇంట్లో కూడా నేను నువ్వు టవల్ నేను ఇంకా దారుణంగా మసిగుడ్డలు కూడా పెట్టి చేసేసేవాడిని అనమాట. ఒక్కసారి అక్కడ నాస్టాలజిక్ ఫీల్కి తీసుకెళ్ళిపోయావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక్కసారి చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను అనమాట.
0: కదా, నాకు తెలిసిన లిజనర్స్ కూడా అందరు కూడా చాలా మంది ఈ పర్టికులర్ పీరియడ్ లో 1990 నుంచి 1995 మధ్యలో ఉన్నటువంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్. విన్నారు కదా. సో మరి వెళ్తూ వెళ్తూ మాత్రం మరొక మంచి పాట వినిపిస్తూ వెళ్తున్నాను. అండ్
1: నా ఫేవరెట్ పాట వేసెళ్ళొచ్చు కదా,
0: తప్పకుండా. ఏ పాట వినాలనుకుంటున్నా
1: అప్పుడు? నేను నా ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ సే నాగార్జున గారి ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ హలో బ్రదర్. హలో బ్రదర్ లో కోటి గారు, రాజ్ కోటి గారి కంపోజిషన్ లో ప్రియ రాగాలే సాంగ్ అయితే చిన్నప్పుడు క్యాసెట్ అరిగిపోయింది మా ఇంట్లో, అంత రిపీటెడ్ గా వింటుండే అనమాట. సో ఆ పాటతో ఎండ్ చేద్దాం ఇవాళ.
0: యెస్, మరి తప్పకుండా పవన్ అడగడం, శ్రీని వేయకుండా ఉండడమా. సో దోస్తు, మరి ఇవాళ మన షోకి చాలా మంది అంటే చాలా మంది మెసేజ్ చేశారు, బట్ అందరి పాటలు ప్లే చేయలేకపోయాను. బట్ ఈ పాట తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఈ పాట వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాడు. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తు. అప్పటిదాకా దిస్ ఇస్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన 10th ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థకు సుమారు 54,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాయని, సంస్థ అభివృద్ధికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సిలింగ్ ఈ నెల

1 నుంచి ప్రారంభం కానుంది. 2 విడతల్లో కన్వీనర్ కోట సీట్ల భర్తీ చేపడతారు. తొలి విడత 14వ తేదీ వరకు, 2వ విడత 17వ తేదీ నుంచి 25 వరకు కొనసాగుతుంది. 24 స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం BS6 వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం 7కి 1 POCC తీసుకుంటూ ఉండగా దానిని 3 పెంచనున్నారు. అన్ని రాష్ట్రాలు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నోటిఫికేషన్ జారీ చేసి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. నేర నిరూపణ విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ పేర్కొన్నారు. కొత్త చట్టాలకు అనుగుణంగా శాస్త్రీయ దర్యాప్తు ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని సూచించారు. FSLకు కొత్తగా ఎంపికైన 57 మంది ఉద్యోగులకు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కోర్సుకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నీట్ యూజీ 2026 మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్టు యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. సినీ నటి పావలా శ్యామల మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HYDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: హలో మై డియర్ లిజనర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. సమయం 11:05 అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు. స్టే ట్యూన్డ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్న

ఈ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మంగళవారం మనం గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో బయోపిక్ గురించి మాట్లాడుకుంటాం కదా, మరి ఈరోజు కూడా హృదయానికి హత్తుకునే ఒక చిత్ర రాజం గురించి గుర్తు చేసుకోబోతున్నాం. ఒక సామాన్యుడు జీవితాన్ని అసామాన్యంగా వెండితెర మీద ఆవిష్కరించిన సినిమా అది. మన ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలు ప్రతిరోజు రిలీజ్ అవుతూ ఉంటాయి, ప్రతి వారం రిలీజ్ అవుతూ ఉంటాయి. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ, బయోగ్రఫికల్, పీరియాడికల్, మైథలాజికల్, స్పోర్ట్స్ డ్రామా, జాన్రా ఏదైనా అంతిమంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే ఆ సినిమాల లక్ష్యం కదా. మరి కల్పిత కథల్ని తెరపై చూపించేటప్పుడు లాజిక్లతో పని ఉండదు కదా. సుమోలు లేచిపోతుంటాయి, ఒక్కళ్ళు 100 మందిని చంపేస్తుంటారు, ఇవన్నీ చూడ్డానికి బాగుంటాయి, బట్ నిజ జీవితంలో అవి సాధ్యం కాదు. కానీ బయోపిక్ల విషయంలో ఏంటంటే, సమాజంపై ప్రభావం చూపించిన వాళ్ళు, స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన వాళ్ళ జీవితాలే కథావస్తువులు. కాబట్టి ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోయేది ఒక ఛాంపియన్ కథ. సరిగ్గా 2 ఏళ్ల క్రితం జూన్ నెలలో 2024లో విడుదలైన బాలీవుడ్ సినిమా. ఇది కేవలం ఓటమిని అంగీకరించని వ్యక్తి గురించే కాదు, గుర్తింపు కోసం తాపత్రయపడే ఒక వ్యక్తి కథ. గాయాల్ని మెడల్స్గా మార్చుకున్న వ్యక్తి కథ. సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్న ఒక యోధుడి కథ. భారతదేశ మొట్టమొదటి పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కథ. గుర్తొచ్చిందా ఏదో సినిమా? మరి గుర్తొస్తే నాకు మెసేజ్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గుర్తుపడతారు. ఈ పాట తర్వాత ఆ సినిమా ఏంటో, ఆ సినిమా తాలూకు విశేషాలేంటో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ పవన్. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:14 క్రాస్ చేసి 20 seconds అవుతోంది. బయోపిక్లో నేను భద్రాచలం సినిమాలో పాట వేసిన తర్వాత చాలామంది భద్రాచలం సినిమా అనుకుంటున్నారు. భద్రాచలం అన్నది బయోపిక్ కాదు కాబట్టి ఆ సినిమా అయ్యే అవకాశమే లేదు. బట్ చాలామంది శ్రోతలు కరెక్ట్గా గెస్ చేసి పంపించారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న బయోపిక్ ఏంటంటే కబీర్ ఖాన్ గారి దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, ఈ పేరు వినగానే మీకు గుర్తొచ్చుండాలి, మొన్న అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా కార్తీక్ ఆర్యన్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమాకి సంబంధించి అవార్డు అందుకోబోతున్నారు. ఆ సినిమా పేరే చందు ఛాంపియన్ అనే సినిమా. ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న బయోపిక్ అది మురళీకాంత్ పేట్కర్ గారి బయోగ్రఫీకి సంబంధించినటువంటి సినిమా అనమాట. మరి ఆయన ఎవరు, ఆయనని చందు ఛాంపియన్ అని ఎందుకు ప్రజలు పిలిచేవారు, మరి చందు అంటే ఏంటి, ఛాంపియన్ అంటే మనకు తెలుసు, చందు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ బయోపిక్ స్పెషల్లో మనం మాట్లాడుకుందాం. ఈ కథ మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఒక గ్రామంలో మొదలవుతుంది. సినిమా ఓపెన్ అవ్వగానే ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో ఓపెన్ చేస్తారు డైరెక్టర్ కబీర్ ఖాన్. భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారందరి మీద కేసు పెట్టాలి అంటూ ఒక ముసలాయన పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాలి అని చెప్తారనమాట. సో ఓపెనింగ్ సీనే అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది కదా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అది చూసి స్టేషన్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా నిర్ఘాంతపోతారనమాట. రాష్ట్రపతుల మీద కేసు పెట్టడం ఏంటి అని చెప్పి, అసలు ఎందుకు కేసు పెట్టాలనుకుంటున్నామని పోలీసులు అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన తన కథ చెప్పడం మొదలు పెడతాడు. ఇది మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. మరి ఇంతకీ ఏమిటి ఆయన కథ, ఒక సాధారణ వ్యక్తి విజేతగా ఎలా మారాడు తెలుసుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:27 క్రాసెస్ 50 సెకండ్స్. చందు ఛాంపియన్ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి స్పెషల్లో. చందు ఛాంపియన్ మూవీ ఒక అన్బిలీవబుల్ ట్రూ స్టోరీ. హీరో తన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా తన అలుపేరగని ఆత్మస్థైర్యంతో ఎలా ఎదుర్కొన్నాడు, చిన్నప్పటి నుంచి చెక్కు చెదరని పట్టుదలతో దృఢత్వంతో తన నెవర్ గివప్ యాటిట్యూడ్ వల్ల తను ఇండియాకి ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు. జనరల్గా ఆటోబయోగ్రఫీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మురళీకాంత్ పేట్కర్ గారికి చిన్నప్పటి నుంచి ఇండియాకి రెజ్లింగ్లో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలి అనే కలతో పెరుగుతారనమాట. రెజ్లింగ్లో ఎలాగైనా సరే తాను మెడల్ కొట్టాలి అనే దృఢ సంకల్పంతో చిన్నప్పటి నుంచి పెరుగుతారు. కానీ మనం అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశిస్తారనమాట. అయితే ఆర్మీలో ఓన్లీ బాక్సింగ్కి సంబంధించి ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది కదా, మిగతా ఏ స్పోర్ట్స్కి సంబంధించి అక్కడ అవకాశం ఉండదు. అందుకే మురళీకాంత్ పేట్కర్ గారు బాక్సింగ్ నేర్చుకుని అక్కడ త్రూ ఆర్మీ నుంచే ఒక సర్వీస్ మెన్గా ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ సాధిస్తారు కూడా. అయితే పాకిస్తాన్ వార్ సమయంలో మురళీకాంత్ పేట్కర్ గారు చాలా తీవ్రంగా గాయపడతారన్నమాట. అన్ఫార్చునేట్లీ 9 బుల్లెట్లు ఆయన బాడీలోకి దిగడం వల్ల ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కోమాలోకి వెళ్ళిపోతారు. తన 2 కాళ్ళు పారలైజ్ అయిపోతాయి. మరి ఇంకొకరు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటారు, లేకపోతే నా లైఫ్ ఇంతే, నా కర్మ ఇంతే అని చాలామంది అలా ఉండిపోతారు. కానీ మురళీకాంత్ పేట్కర్ గారు అలా కాదు. ఆ తర్వాత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఎలా మలుపు తిరిగింది, ఆయన అనుకున్న రెజ్లింగ్ కాకపోయినా మరి ఏ స్పోర్ట్స్లో ఆయన రాణించారు, ఇవన్నీ తెలుసుకుందాం చందు ఛాంపియన్ బయోపిక్ ప్రత్యేకంలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయిలో మురళీకాంత్ పేట్కర్ గారి బయోగ్రఫీ చందు ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే కోమాలోకి వెళ్ళిపోయారు 2 ఏళ్ళు మురళీకాంత్ పేట్కర్ గారు. పాకిస్తాన్ వార్లో గాయపడిన తర్వాత అని మాట్లాడుకున్నాం కదా. కోమా నుండి రికవర్ అయ్యాక తను ఎక్కువగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారనమాట. 1972లో యునిక్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడే ఇండియాకి మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారనమాట. అయితే అన్ఫార్చునేట్లీ చాలామంది క్రీడాకారులాగానే మురళీకాంత్ పేట్కర్ గారి సేవలు, విజయాలు కూడా కాలంతో పాటు అందరూ మర్చిపోతారు. జనరల్గా మన ఇండియాలో ఏంటంటే కొన్ని స్పోర్ట్స్కి మాత్రమే క్రేజ్ ఎక్కువ ఉంటుంది, లైక్ క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్. మిగతా ఈ ఒలింపిక్ స్పోర్ట్స్ ఏంటంటే వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది, కాకపోతే అట్ ద సేమ్ టైం గుర్తింపు కూడా తక్కువే ఉంటుంది. అలా గుర్తింపు కోసం దాదాపు 5 దశాబ్దాలు పోరాడిన ఒక యోధుడి కదే ఈ చందు ఛాంపియన్ సినిమా. ఫర్గాటన్ ఓవర్ టైం లాగా అనమాట. 2017లో ఆయన అర్జున్ అవార్డు కోసం అప్లై చేస్తారు. కానీ ఆయన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు మురళీకాంత్ పేట్కర్. 2025 జనవరిలో అర్జున అవార్డు ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో కూడా ఆయనకి ప్రజెంట్ చేశారనమాట. అయితే ఆయన అర్జున అవార్డు అందుకోవడానికి అన్ని సంవత్సరాల టైం ఎందుకు పట్టింది? ఈ విజయగాథతో తెరకెక్కిన స్ఫూర్తిదాయక సినిమానే చందు ఛాంపియన్, మురళీకాంత్ పేట్కర్ గారి బయోపిక్. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం చందు ఛాంపియన్ గురించి ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: చందు ఛాంపియన్ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అయితే ఎవరి జీవితంలో అయినా కష్టాలు తప్పవు కదా, కష్టాల తర్వాతే సుఖాలు, మళ్ళీ కష్టాలు, ఇలా వెళ్తూ ఉంటేనే మన జీవితం సంపూర్ణం అవుతుంది. అయితే వాటి వెంట కన్నీళ్లు కూడా వరదలా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంతమంది అసలు కష్టాలనే స్నేహితులుగా చేసుకుని కాలం వెళ్ళదీసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే వాటిని అణుచుకుని విజయం సాధించిన విజేతలు కొద్దిమందే ఉంటారు. అందులో మురళీకాంత్ పేట్కర్ గారు కూడా తప్పకుండా ఉండి తీరుతారనమాట. అలాగని కష్టాలు వచ్చాయని చెప్పి, కన్నీళ్లు ఉన్నాయని చెప్పి తల వంచామా, ఆ కన్నీళ్లలో కొట్టుకుపోవడం ఖాయం. ఎదురొడ్డితేనే గెలుపు, కానీ జీవితంలో ప్రతి మలుపులో ఓటమి వెంటాడితే ఎంతవరకు అని పోరాడాలి. అలాగని నిర్వేదంలో కూరుకుపోయి ఆగిపోకుండా, ఓటమికి గెలుపు దక్కకుండా పోరాడి విజయం సొంతం చేసుకున్న వారే యోధుడవుతారు, కాదంటారా? అలాంటి యోధుడే మురళీకాంత్ పేట్కర్. ఇందులో మురళీ పాత్రలో నటించిన కార్తీక్ ఆర్యన్ నటించలేదు, జీవించాడనే చెప్పాలి. అందుకనే ఆ పాత్రలో కార్తీక్ పర్ఫార్మెన్స్కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నేషనల్ అవార్డు కూడా వెతుక్కుంటూ వచ్చింది ఈ మధ్య. ప్రతి ఫ్రేమ్లో ఎమోషన్ని క్యారీ చేసి సినిమాని అద్భుతంగా తెర మీద చూపించిన డైరెక్టర్ కబీర్ ఖాన్ గారిని కూడా మనం ఈ సందర్భంగా అభినందించి తీరాలి. స్టే ట్యూన్, మరిన్ని విషయాలు మాట్లాడుతున్నాం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయిలో చందు ఛాంపియన్ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఏదో ఆర్ట్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అస్సలు కలగదు. జనరల్గా స్పోర్ట్స్ డ్రామాలో

0: పేట్రియాటిజం మిక్స్ అయితే ఇంకా ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాంటి సినిమాలు ఎన్నో చూసాం కూడా మనం. అయితే చాలామందికి ఇంకా ఆతృత ఉండొచ్చు, చందు అంటే ఏంటో చెప్తానన్నావు పవన్, ఇంకా చెప్పవేంటి అని. అయితే జనరల్గా చందు ఛాంపియన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఈ సినిమాకి? ఆయన పేరేమి చందు కాదే, చందు ఛాంపియన్గా మారాడని ఏమైనా పెట్టారా అని కూడా డౌట్ ఉండొచ్చు. అయితే చందు అనేది మహారాష్ట్ర నుంచి వచ్చారు కాబట్టి ఆయన జనరల్గా ఆ ప్రాంతంలో చందు అంటే లూజర్ అని అర్థం అనమాట. ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుంచి ఏ ప్రయత్నం చేసినా ఎక్కువగా ఓడిపోతూ ఉండేవారు కదా. ఒక మారుమూల గ్రామం నుంచి, కొండ ప్రాంతం నుంచి ఒక నేషనల్ లెవెల్కి గుర్తింపు పొందిన ఒక వ్యక్తిగా ఆయన మారారు కాబట్టి, ఛాంపియన్గా నిలిచారు కాబట్టి, ఒక చందు ఒక లూజర్ ఛాంపియన్గా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా టైటిల్ యొక్క జస్టిఫికేషన్ అనమాట. చందు అంటే లూజర్ అని అంటారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చుట్టుపక్కల వాళ్ళు టీజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, చందు చందు అని చెప్పి. కాబట్టి చందు కాదు నేను ఛాంపియన్ని అని చెప్పడానికే ఆ టైటిల్ని కబీర్ ఖాన్ గారు చూస్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సంగీతం, అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనంలో భాగమై చూసే ఆడియన్స్కి మంచి ఫీల్ ఇస్తుంది, మనల్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. కెమెరా పనితీరు కూడా సూపర్ గా ఉంటుంది. ఎక్కువగా నటీనటుల హావభావాల్ని మన మనస్సుకి హత్తుకునేలా దగ్గరగా చూపించారు కెమెరామెన్. అది బాక్సింగ్ మ్యాచ్లో అయినా స్విమ్మింగ్ పోటీలో అయినా, దీనంతటికీ కారణం అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ నటీనటుల గొప్ప పర్ఫార్మెన్సెస్. ప్రీతం గారు అందించిన సంగీతం, సుదీప్ ఛటర్జీ గారి సినిమాటోగ్రఫీ, నితిన్ భాయిద్ గారి ఎడిటింగ్ సినిమాకి ఖచ్చితంగా అసెట్ అనే చెప్పాలి. అలాగే నటీనటుల్లో మురళీకాంత్ పేట్కర్ గా కార్తిక్ ఆర్యన్ ఒదిగిపోయాడు, కోచ్ పాత్రలో టైగర్ అలీ నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక భువన్ అరోరా, కమీడియన్గా బాగా ఫేమస్ అయిన యశ్పాల్ శర్మ ఈ సినిమాలో కూడా చక్కటి పాత్ర పోషించారు, తమ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అందుకే చందు ఛాంపియన్ సినిమా ఆడియన్స్ని ఆకట్టుకుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చందు ఛాంపియన్ జస్ట్ ఒక స్పోర్ట్స్ మూవీ కాదు, ఇది ఒక స్పిరిటెడ్ అండ్ ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీ. ఈ సినిమాలో మనకి నిరంతర పోరాటం, ధైర్యం, గెలుపుకి నిజమైన అర్థం ఏంటి అనే అంశాలు మనల్ని ఎక్కువగా కనెక్ట్ చేస్తాయి ఈ మూవీతో. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ వాట్ అనే ఒక అద్భుతమైన సందేశం ఈ మూవీ మనకిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా. మరి ఓటీటీలో అందుబాటులో ఉంది, హిందీలో, తెలుగులో కూడా. మీకు టైం చిక్కినప్పుడు ఈ చందు ఛాంపియన్ సినిమా చూడండి. అందులో ఉన్న మంచిని, మెసేజ్ని గ్రహించి మన జీవితంలో అప్లై చేసుకుంటే మనం కూడా ఛాంపియన్స్గా మారుతాం కాదంటారా? ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:06 దాటి 25 సెకండ్స్ స్టూడియో క్లాక్లో, అంటే 12:05 to 12:30 ప్రతిరోజు మనం చైతన్య స్ఫూర్తిలో కొన్ని స్ఫూర్తి నింపే వ్యక్తుల గురించి, అలాగే కొన్ని స్ఫూర్తి నింపే విషయాల గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ కూడా అలాంటి కొన్ని స్ఫూర్తి నింపే విషయాల గురించే మాట్లాడుకోబోతున్నాం మనం. ఈ రోజుల్లో మనం అంతా ఏం చేస్తాం, కొత్తదనం వెనుక పరిగెడుతున్నాం కదా. కొత్త మోడల్, కొత్త ట్రెండ్, లేకపోతే వేగంగా మారిపోయే ఆప్షన్,

ఐటమ్స్. మరి ఇలాంటి టైంలో కాలంతో పాటు మారిపోని ఒకే ఒక్క గుణం ఉంది, ఒక క్వాలిటీ ఉంది, అదేంటంటే విశ్వాసం. దాన్నే మనం ఇంగ్లీష్లో లాయల్టీ అంటాం. క్షణాల్లో నిర్ణయాలు మారిపోయే ఈ డిజిటల్ యుగంలో కూడా అసలు మన జీవితాలు స్థిరత్వాన్ని ఇచ్చే శక్తే ఈ విశ్వాసం అనేది. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా కలిసి నడుస్తారు మనతో పాటు, కానీ ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మాత్రమే అసలైన లాయల్టీ ఏంటో తెలుస్తుంది. అలాగే అసలు ఎవరు మన వాళ్ళు అన్నది కూడా తెలుస్తుంది. నువ్వు గెలిచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నీ పక్కన ఉంటారు, కానీ నువ్వు ఓడిపోయినప్పుడు నీ పక్కన నిలబడ్డవాడే నీ నిజమైన స్నేహితుడు, లేకపోతే నీ నిజమైన కుటుంబ సభ్యుడు. మరి లాయల్టీ అనేది మన లైఫ్లో ఎలాంటి సందర్భాల్లో బయటపడుతుంది, అసలు లాయల్టీకి మన లైఫ్లో ఇంపార్టెన్స్ ఏంటి, ఇవాటి చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: ప్రేమించుకుందాం రా సినిమా నుంచి విన్న పాటది. మహేష్ గారి కంపోజిషన్లో సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడిన పాట.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 12:14 అవుతుంది స్టూడియో క్లాక్లో. అయితే లైఫ్ ఈజ్ ఏ రన్నింగ్ రేస్ కదా. ఇప్పటి డిజిటల్ యుగంలో అయితే మరీను ఒకరితో ఒకరికి మాట్లాడుకునే టైమే ఉండదు. ఉదయం తెల్లారిందా మన పనులు ముగించుకున్నామా, ఆఫీస్కి పరిగెత్తామా, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చామా, సెల్ ఫోన్ పట్టుకున్నామా, ఇంకా స్క్రీన్ టైంలో మునిగిపోయామా, ఇదే కనబడుతోంది. ఎప్పుడైనా వీకెండ్ వస్తే అలా బయటకు వెళ్ళడం, కుటుంబ సభ్యులతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, కుటుంబాలు ఏకమైనా కూడా మళ్ళీ అదే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో లాభ నష్టాల లెక్కలు చూసుకోకుండా ఇచ్చిన మాటకు నమ్మిన మనిషికి తోడుగా నిలబడడం ఈ రోజుల్లో ఒక వండర్ అనే చెప్పుకోవాలి. అయితే అంతటా సెల్ఫిష్నెస్తో నిండిపోయిన ప్రస్తుత సమాజంలో ఈ విశ్వాసం, లాయల్టీ అనేది బలహీనతగా మారుతోందా, లేక మనుషుల మధ్య మిగిలి ఉన్న అత్యంత బలమైన బంధంగా ఉంటోందా? అయితే ఈ రోజుల్లో రిలేషన్స్ ఏర్పడడం ఎంత తేలికో, ఎందుకంటే ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎక్కువ కదా మనకి, బయట ఫ్రెండ్స్ కన్నా కూడా అంతే వేగంగా ముక్కలైపోతున్నాయి ఆ బంధాలు. ఏ రిలేషన్కైనా ప్రాణం పోసేది, అది లాంగ్ లాస్టింగ్గా ఉంచేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే గౌరవం అన్నమాట. లాయల్టీలో ఇదొక ఇంపార్టెంట్ లక్షణం, అవునా కాదా? మాట్లాడుకుందాం ఇంకా ఈ లాయల్టీకి సంబంధించిన విశేషాలు. ఒక పాట విందాం. నువ్వొస్తావని సినిమా నుంచి వచ్చేస్తోంది మీ అందరి కోసం. ఈఎస్ మూర్తి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, హరిహరన్ చిత్ర గారు పాడిన ఈ వండర్ఫుల్ మెలోడీ మీకోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

బస్ స్టాప్ సినిమా నుంచి విన్న పాట అది. కార్తిక్ పాడారు, వేటూరు గారి సాహిత్యం, జేపీ సంగీతం. లాయల్టీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం చైతన్య స్ఫూర్తిలో. బంధాలే మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తాయి కదా. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా బంధాలను ఎప్పుడు కోల్పోకూడదు. మనిషిని ఎక్కువ కాలం సంతోషంగా ఆరోగ్యంగా ఉంచేది మంచి సంబంధాలే అనే విషయం గ్రహించి ముందుకు సాగాలి మిత్రులారా. ఈ కృతజ్ఞత భావం మనస్సుని అహంకారం వైపు వెళ్లకుండా ఆపుతుందంట. ఉన్నదానితో తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి. అలాగే మనకున్న డబ్బు, అందం, హోదా అన్నీ తాత్కాలికమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు ఇవేవి మనతో రావు, మనం ఒక్కళ్ళమే వెళ్ళాలి. కాబట్టి విశ్వాసం అనేది మనం సంపాదించుకునే అతిపెద్ద ఆస్తి. బంధాలకు గౌరవం ఇవ్వడం మనం తోటివారికి ఇచ్చే అత్యంత విలువైన బహుమతి. కాబట్టి ఈరోజు నుంచే మనం అనుకుందాం తోటివారితో గౌరవంగా, విశ్వాసంగా ఉందామని. ఇది ఈనాటి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, $30 బిలియన్ ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే 23వ కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించిన పారా అథ్లెట్ షర్మిలా థంకర్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. రజత పతకాలు సాధించిన సర్వేష్ కుషారే, వల్లూరి అజయ్ బాబు, జ్ఞానేశ్వరి యాదవ్, కాంస్య పతకాలు గెలుచుకున్న శిల్పా శైల, బింద్యారాణిదేవిలను బిర్లా అభినందించారు. కెనడాలో జరిగిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 గెలుచుకున్న అనాహత్ సింగ్ను కూడా ఆయన అభినందించారు. దేశానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అథ్లెట్లందరితో పాటు వారి కోచ్లు, కుటుంబ సభ్యులను కూడా స్పీకర్ అభినందించారు. ఆ తర్వాత ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని

0: ప్రారంభించేందుకు ప్రయత్నించగా నిరసనల సమయంలో విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభ సజావుగా సాగాలని, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై అర్థవంతమైన చర్చ జరగాలని స్పీకర్ అన్నారు.
1: आज हम 2 बजे इस महत्वपूर्ण विषय पर चर्चा करेंगे, ऐसा सभी लोगों ने सहमति व्यक्त की है. समय सरकार और प्रतिपक्ष बैठकर समय तय कर लेगा और मेरा आपसे आग्रह है, कितना भी गतिरोध हो, कितना भी बड़ा मुद्दा हो, लेकिन प्रश्नकाल में गतिरोध नहीं होना चाहिए. पूरे देश के अंदर एक सकारात्मक दिशा जाए कि संसद में चर्चा होती है.
0: అయినప్పటికీ గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించినప్పుడు నీట్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులు, ఇతర చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకోవాలని బీహార్, అసోం ప్రభుత్వాలు నిర్ణయించాయి. జూలై 26వ తేదీ సాయంత్రం 6 గంటల కంటే ముందు ఆందోళనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లు, క్రిమినల్ ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవడానికి తక్షణమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని బీహార్ హోంశాఖ హామీ ఇచ్చింది. ఈ కేసుల విషయమై జరిగిన అన్ని అరెస్టులు, నిర్బంధాలను సమీక్షించాలని, అరెస్టైన వారి విడుదలను వేగవంతం చేయాలని అసోం ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. తృణమూల్ కాంగ్రెస్ నుండి విడిపోయిన వర్గానికి చెందిన ఎంపీలు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యారు. గత సమావేశం ఈ నెల 21న జరిగింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, అలాగే $30 బిలియన్ అదనపు ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఈరోజు పంజాబ్లోని అమృత్సర్ శ్రీ గురు రామ్దాస్జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ మోడల్ కేవలం విమానయాన రంగానికి సంబంధించింది మాత్రమే కాదని, దేశానికి ఒక పెద్ద ఆర్థిక అవకాశమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమృత్సర్ విమానాశ్రయం నుండి 7 అంతర్జాతీయ గమ్యస్థానాలకు మాత్రమే కనెక్టివిటీ ఉండేదని, ఈ హబ్ అండ్ స్పోక్ సర్వీస్ ప్రారంభంతో దాదాపు 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు.
2: अब तक अमृतसर एयरपोर्ट से आपको 7 अंतर्राष्ट्रीय डेस्टिनेशंस की सीधी कनेक्टिविटी उपलब्ध होती थी. अब दिल्ली जैसे इस तरह हब एंड स्पोक में कनेक्ट हो रहा है तो आपकी ग्लोबल कनेक्टिविटी अगर आप देखेंगे तो आपको दुबई, सिंगापुर, बैंकॉक, पेरिस, इसके जैसे 20 इंटरनेशनल डेस्टिनेशंस आपको एक चेक इन, एक बैगेज टैग के साथ आप कर पाएंगे.
0: प्रतिष्ठात्मक బ్రిక్స్ సాంస్కృతిక సదస్సు వచ్చే నెల 5 నుండి 8 వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతుంది. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్యదేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, ప్రతినిధి బృందాలు పాల్గొంటారు. వారు సంస్కృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రతినిధులు గిరిజన మ్యూజియం, స్టేట్ మ్యూజియం, వన్ విహార్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయాలను

అలాగే సాంచి స్థూపాన్ని సందర్శిస్తారు. డివిజనల్ కమిషనర్ కరమ్వీర్ శర్మ ఈ సదస్సు ఏర్పాట్లను సీనియర్ అధికారులతో కలిసి సమీక్షించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్ని శాఖలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. 2030 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించడానికి ఆర్థిక సామాజిక ఆరోగ్య సంరక్షణ అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరం హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. హెపటైటిస్ బి వైరస్ను కనుగొనడంతో పాటు దానికి రోగ నిర్ధారణ పరీక్ష, వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ బరోచ్ బ్లంబర్గ్ పుట్టినరోజైన ఈరోజును ఈ దినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతి పౌరుడు కలిసికట్టుగా కృషి చేసి పచ్చని ఆరోగ్యకరమైన మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించాలని పిలుపునిచ్చారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షాట్ పుటర్ షర్మిలా థంకర్, గ్లాస్కోలో జరిగిన మహిళల షాట్ పుట్ F57 ఈవెంట్లో 9.81 మీటర్ల సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరోకర్ రజత పతకం సాధించారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెచ్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం సరిగ్గా 12 గంటలు దాటి 42 నిమిషాలు అవుతోంది. ఇప్పుడు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా మీ అందరి కోసం లెనిన్ సినిమా నుంచి వచ్చేస్తోంది థమన్ శ్రీకృష్ణ పాడిన పాట. భాస్కర్ భట్ల, రవికుమార్ సాహిత్యం, థమన్ సంగీతం. స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
6: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
7: ఈరోజు రాత్రి 7 గంటల

15 నిమిషాలకు ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వాత రోగాలు పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ సుభద్ర నవీన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. 12:58 అవుతోంది స్టూడియో క్లాక్లో. నేను మీ ఆర్జే పవన్. మరి నెక్స్ట్ ఏం సాంగ్ విందాం? రీసెంట్గా రిలీజ్ అయి మంచి విజయం సాధించిన రావ్ బహదూర్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దామా? స్మరణ్ సాయి కంపోజిషన్లో రెహమాన్ ఈ పాటను రాశారు. పాడినవారు విజయ్ యేసుదాస్. స్టే ట్యూన్డ్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: जरूर सुनिए पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విన్న పాట అది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, భీమ్ సిసిరేలియో స్వీయ సంగీత దర్శకత్వంలో మధుప్రియతో కలిసి పాడిన పాట. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు.
1: పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ జూలూరి గౌరీశంకర్, ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత శ్రీ వివి రామారావు గార్ల మాటలు, సినారే కలము నుంచి జాలువారిన పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అందించే ఈ స్వర నీరాజనం రేపు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి FM 102.8 MHz పై మీకోసం ఈ స్వర నీరాజనం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ జూలూరి గౌరీశంకర్, ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత శ్రీ వివి రామారావు గార్ల మాటలు, సినారీ కలము నుంచి జాలువారిన పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అందించే ఈ స్వర నీరాజనం రేపు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై మీకోసం ఈ స్వర నీరాజనం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో సుమారు 300,000 మంది రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జీరాంజీ పథకం కింద మరింత మంది కూలీలకు ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయంటూ 8 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. సచివాలయం నుంచి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,600 రైతు వేదికల ద్వారా సుమారు 300,000 మంది రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్నీనియో ప్రభావం, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై నిపుణుల సూచనలు అందించారు. రైతుల ఆదాయం పెంపు, పంటల వైవిధ్యీకరణ, ఆధునిక సాంకేతికత వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో జీరాంజీ పథకం కింద భారీ ఎత్తున మొక్కలు నాటడంతో పాటు మరింత మంది కూలీలకు ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క కోరారు. వనమహోత్సవంపై నిన్న సమీక్ష నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ 2026-27లో వనమహోత్సవం కింద 6 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా మొక్కలు నాటారని, దీని ద్వారా 14 లక్షల మంది పైచిలకు కూలీలకు పని దినాలు కల్పించారని చెప్పారు. మిగిలిన మొక్కలను నాటి జీరాంజీలో మరో 48 లక్షల పని దినాలు కల్పించేందుకు వీలుగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక

0: మంత్రి బోసురాజుతో రాయచూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్పూరు కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణం గురించి వాళ్ళు చర్చించారు. కృష్ణానదిపై 1.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం ద్వారా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, సాగు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పరస్పర సహకారంతో వీలైనంత త్వరగా అమలు చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి రాజకీయాల్లో నైతికతకు ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత ఎస్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా స్ఫూర్తి స్థల్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ జైపాల్ రెడ్డి స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, సీనియర్ నాయకులు నేతి విద్యాసాగర్ రావు, జోలకంటి రంగారావు కూడా నివాళులర్పించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. హైడ్రా పేరుతో ప్రజలు, రైతులపై దౌర్జన్యాలు జరిగాయని ఆరోపిస్తూ ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రామచంద్రరావు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి ప్రజల హక్కులు పరిరక్షించాలని ఆయన కోరారు. రాష్ట హైకోర్టు నిన్న జారీ చేసిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో వివరణిస్తూ తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానని, చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని, మరో 20 చెరువులకు పునరుద్ధరణ పనులు సాగుతున్నాయని చెప్పారు. సుమారు 150,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని రంగనాథ్ చెప్పారు. బడా భూ కబ్జాదారులు ల్యాండ్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని, న్యాయస్థానాలపై తనకు పూర్తి గౌరవం ఉందని రంగనాథ్ ప్రకటనలో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో జరిగిన ఇంటర్ పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ అనంతరం పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించామని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో పరీక్షల్లో అక్రమాలు జరగకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీలను ఎందుకు అమలు చేయలేదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలను ఆదుకునే దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కరీంనగర్ జిల్లా పీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం చెప్పారు. విలేకరులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ,
1: దశల వారిగా ఆ గ్రామాన్ని ముప్పు గ్రామంగా ప్రకటించాలని చెప్పి నేను స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి అనేక సందర్భాలు దాన్ని ఉద్యమం కూడా చేసిన గతంలో, ఖచ్చితంగా ఏ ఇండ్లు అయితే ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకుంటాం. నిజంగా ఊరంతా ఎఫెక్ట్ అయితే, మన ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఇండ్లు ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. దశల వారిగా ముప్పు గ్రామంగా ప్రకటించే కార్యక్రమం చేస్తామని చెప్పి దానికి కట్టుబడి.
0: ఈ రోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ 8 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణహిత నది ఉప్పొంగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలు, వరదకు సంబంధించిన పరిస్థితిపై రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలియజేశారు. సిరిసిల్ల ICDCS ప్రాజెక్టు పరిధిలోని 43 పోస్టులు, వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని 12 పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన

స్థానికులు ఆగస్టు 7వ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది కాలేయం వాపు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ముఖ్యమైన రోజు. హెపటైటిస్ బి వైరస్ను కనుగొని దానికి టీకా అభివృద్ధి చేసిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బారూచ్ బ్లూంబర్గ్ పుట్టినరోజున ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నస్పూర్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, అంతర్గత రహదారులు, మురుగు కాలువల పనులు, అమృత్2.0 నీటి సరఫరా పనులు వేగవంతం చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జావెలిన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బోజా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జావెలిన్ పరుగు పందాల ఎంపిక పోటీలకు అండర్ 6 నుంచి అండర్20 లోపు మెన్ అండ్ విమెన్ క్రీడాకారులు పాల్గొనవచ్చునని తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జాదవ్ అంబాజీ ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నారు. సహజ వనరుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రక్షణ సేన చక్షాలు కల్వకుంట్ల కవిత ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి వస్తారు. నేరెళ్ల ఘటన బాధితుడైన గంధం గోపాల్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కవిత ఆర్థిక సహాయం అందజేస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 30/31 ప్రారంభం కానుంది. 2 విడతల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ చేపడతారు. తొలి విడత 14వ తేదీ వరకు, 2వ విడత 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. విశేషాలు మరొకసారి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో సుమారు 3 లక్షల మంది రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జీరాంజీ పథకం కింద మరింతమంది కూలీలకు ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ జూలూరి గౌరీశంకర్, ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత శ్రీ వివి రామారావు గార్ల మాటలు, సినారీ కలము నుంచి జాలువారిన పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అందించే ఈ స్వర నీరాజనం రేపు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై మీకోసం ఈ స్వర నీరాజనం.
1: ఎస్ షో టైమ్ టైమ్ అయిపోయింది. 121 క్రాస్ చేసి 28 సెకండ్స్ అవుతోంది. మరి ప్రతిరోజు 122 మధ్యలో మేము అడిగే ప్రశ్నలకు మీరు పంపించే సమాధానాలు, అలాగే మధ్య మధ్యలో పసందైన పాటలతో ఎంజాయ్ చేసే షో టైంలో, మరి ఇవాల్టి షో టైంలో ఏంటి స్పెషాలిటీ, ఎన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను నేను, అలాగే మీరు రెడీగా ఉన్నారా, మరి మీ ఫోన్స్ తీసుకుని తెలుసు కదా నెంబర్ 0402324 0852, నెంబర్ మరొకసారి 0402324 0852. అయితే ఇవాల్టి షో టైంలో అన్నీ కూడా ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్సే, అది మాత్రం ముందుగా చెప్పేస్తున్నాను నేను. కాబట్టి ఈజీ క్వశ్చన్సే అడుగుతాను, మీరు కూడా ఈజీగా ఆన్సర్స్ పంపించేస్తారు నాకు తెలుసు. మరి షో టైం స్టార్ట్ చేద్దాం ఒక మంచి పాటతో. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇంకా రాని వాళ్ళ కోసం కొంచెం వెయిట్ చేద్దాం, ఈ పాట విందాం. స్టే ట్యూన్డ్.

మరణ మృదంగం సినిమా నుంచి విన్న పాట అది. బాలుగారు చిత్రగారు పాడింది, వేటూరి గారి సాహిత్యానికి ఇళయరాజా గారి సంగీతం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. మన శ్రోతలు కూడా చాలామంది రెడీగా ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ అడగండి సార్ త్వరగా అని చెప్పి కూడా నాకు మెసేజెస్ పంపిస్తున్నారు కాబట్టి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. శ్రీనివాస మంగాపురం ఈ సినిమా తెలుసు కదా అందరికీ.

ఎత్ అంటే ఎల్లుండి రిలీజ్ అవుతోంది ఈ సినిమా వరల్డ్ వైడ్గా. ఘట్టంనేని జయకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద మనవడు, రమేష్ బాబు గారి కొడుకు ఘట్టంనేని జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా డెబ్యూ చేస్తున్నారు. రవీనా టండన్ గారి డాటర్ ఇందులో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతోంది తెలుగులోకి. అలాగే అజయ్ భూపతి RX 100 మంగళవారం లాంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ప్రతిష్టాత్మక సంస్థ వైజయంతి మూవీస్ ఎవరైతే మహేష్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారో హీరోగా రాజకుమారుడు సినిమాతో, అశ్విని దత్ గారి బ్యానర్, అదే బ్యానర్ ఈ సినిమాను కూడా ఘటన

ఆర్టిస్ట్గా ఒక సినిమాలో కనిపించారు. కనిపించారు అంటున్నాను నేను, నటించారు అనట్లేదు. ఘట్టమనేని జయకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన సినిమా ఏంటి? ఆలోచించండి, ఆన్సర్ నాకు పంపించండి. 0402342485252 నెంబర్పై సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక వండర్ఫుల్ సాంగ్ వినేద్దాం. సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు చేరాలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి షో టైం, వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. 1:34 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతుంది. షో టైంలో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను నేను. మన శ్రోతలు ఆల్మోస్ట్ కరెక్ట్గానే పంపిస్తున్నారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. కొంతమంది అయితే అసలు ఘటంనేని జయకృష్ణ గారు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించలేదు అని కూడా పంపిస్తున్నారు. నటించకపోతే నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతానండి? కాబట్టి ఆయన నటించారు అని నేను అనలేదు, కనిపించిన సినిమా అన్నాను. అంటే అందులో ఆయన నటించేదే ఉండదు, జస్ట్ ఒక గ్లింప్స్ లాగా ఒక 3 నిమిషాలు కనిపిస్తారనమాట. ఎందుకు మరి ఆలోచించడం, ఆన్సర్ చెప్పేస్తే అయిపోతుంది అనుకున్నారు కదా. ఫస్ట్ కరెక్ట్గా పంపిన శ్రోతల పేర్లు చదివేసి ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేస్తాను. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కాంచన కిట్టు కీసర్ నుంచి, మేర సాయిలు నిర్మల్ జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, అప్పలరాజు గారు పేడ నుంచి, జాపా భూమేశ్వర్ గారు వెల్లుల నుంచి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, మాధవరావు గారు షాపూర్ నుంచి, భోజేందర్ గారు ఉమ్మడి నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, నందిపేట నుంచి వెంకటేష్ గారు కరెక్ట్గా పంపారు. తర్వాత మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి పంపించారు. తర్వాత హనుమాన్ టేకిడి హైదరాబాద్ నుంచి పంపించారు. దోమకొండ విజయ్ కుమార్ కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేరు. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమునా జాన్కంపేట నిజామాబాద్ నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి, రాపర్తి నరసింగ్ మీనా గారు, పాలెం పోలయ్య గారు వాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, షేరే బాలాజీ సావిత్రి నిర్మల్ కుబేర్ నుంచి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు గారు, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి పంపించారు, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి గారు పంపించారు. ఎస్, వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా, కరెక్ట్ ఆన్సర్ నిజం. మహేష్ బాబు హీరోగా యాక్ట్ చేసిన తేజ గారి సినిమా నిజం సినిమాలో మీకు గుర్తుంటే సినిమా ఓపెన్ అవ్వగానే చందమామ రావే అనే పాటతో ఓపెన్ అవుతుంది కదా, ఆ టైటిల్స్లో కూడా పడుతుంది ఇంట్రడ్యూసింగ్ ఘట్టమనేని జయకృష్ణ అని చెప్పి. అందులో కనిపిస్తారనమాట, అందులో అతని రోల్ అంతవరకే ఉంటుంది. సినిమాలో ఓపెనింగ్ అయిన వెంటనే ఆ పాట వస్తుంది కాబట్టి అందులో ఉన్న చిన్నపిల్లోడే ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో యాక్ట్ చేస్తున్న హీరో ఘటమనేని జయకృష్ణ అనమాట. సో నిజం సినిమా కరెక్ట్ ఆన్సర్. 2003లో విడుదలైంది ఆ సినిమా. కట్ చేస్తే 23 ఏళ్ల తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఘట్టమనేని జయకృష్ణ. మరి ఆ పాట విందామా ఇప్పుడు నిజం నుంచి? స్టే ట్యూన్డ్.

సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నా నేను, ఆన్సర్స్ పంపించడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి రైట్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఇది కూడా సినిమాకి సంబంధించిన క్వశ్చనే. అభిలాష, అభిలాష అనేది ఏ నటి అసలు పేరు? సింపుల్, అభిలాష అనే పేరు ఏ నటి అసలు పేరు? సినిమాల్లోకి రాకముందు ఆవిడ పేరు అభిలాష, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ ఆవిడ పేరుని మార్చారు. మరి ఆ నటి పేరు ఏంటో చెప్పండి 0402324085 అనే నెంబర్పై. ఆన్సర్స్ కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చదువుతాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్జున్ సినిమా నుంచి పాట విన్నారు. ఉన్నికృష్ణన్ హరిణి పాడారు. వేటూరు గారి సాహిత్యం, మనీష్ శర్మ సంగీతం. సెకండ్ క్వశ్చన్ అడిగాను నేను ఆల్రెడీ, చాలామంది వెల్లువల వస్తున్నాయి ఆన్సర్స్ నాకు. మరి పేరు చూసే లోపల మళ్ళా టక్ మన కిందకి వెళ్ళిపోతుంది. చూద్దాం ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో, ఎంతమంది పేర్లు నేను మ్యాక్సిమం చదవగలను చూద్దాం. అయితే ఇప్పుడు ప్లే చేసిన పాటలోనే ఒక చిన్న క్లూ ఉంది, మీరు ఆలోచిస్తే గనక. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అభిలాష అన్న పేరు ఏ నటి అసలు పేరు అని చెప్పి. సో కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టక్కా టక్కా చదివేస్తానని వీలైనంత ఫాస్ట్గా. భోగ మార్కండేయ అనిత గారు భూదాన్ పోచంపల్లి నుంచి, దివాకర్ గారు ఉమ్మేడ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత గారు, మధుకర్ గారు నందిపేట నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుంచి, యలగందుల మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అప్పలరాజు గారు పెడన్ నుంచి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, తర్వాత ఉమ్మెడ నుంచి బి దివాకర్ పంపించారు, మళ్ళీ పంపించినట్టున్నారు. అయితే రైట్, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మొహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడ నుంచే మళ్ళీ వీరు కూడా, హంపాపురం విలేజ్ నుంచి నారాయణ స్వామి చిరంజీవి నాగభూషణ గారు కరెక్ట్గా పంపించారు ఆన్సర్. తర్వాత మనకి చిదుర లావణ్య, పడిగేల రాజు, శ్రీనితి, శ్రీహిత, అక్షయ్, సుభాష్ నగర్ నిజామాబాద్ నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొలం నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, సరిత గారు మరో చరిత్ర సినిమాతో ఒక్కసారి స్టార్డమ్ తెచ్చుకున్న అలనాటి హీరోయిన్, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు. అన్నిటికంటే ముఖ్యంగా ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడ. ఎంతోమంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పారు, అలాగే ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు సరిత గారు. సరిత గారి అసలు పేరు అభిలాష అన్నమాట. అయితే కే బాలచంద్ర గారు 164 మందిని ఆడిషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్ హీరోయిన్గా సరిత గారు అనమాట. సో ఆవిడ పేరు సరిత అని పెట్టారు కే బాలచంద్ర గారు. ఇక కే బాలచంద్ర గారి హస్తవాసి గురించి చెప్పాల్సిన పని ఏముంది, కమల్ హసన్, రజనీకాంత్, అలాగే ప్రకాష్ రాజ్ ఎంతోమందిని స్టార్స్గా తీర్చిదిద్దిన ద లెజెండరీ గ్రేట్ డైరెక్టర్ కే బాలచంద్ర గారు పెట్టిన పేరే సరిత అనమాట. సరిత గారిది అసలు పేరు అభిలాష.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

0: లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, థర్డ్ క్వశ్చన్ కూడా అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా రెడీగా ఉండండి. 1:49 అవుతోంది ఆల్రెడీ స్టూడియో క్లాక్లో. టైం మనకి తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఏమాత్రం లేట్ చేయకుండా అడిగేస్తున్నాను. ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. ఆ పాట విన్న తర్వాత ఆ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో మీరు నాకు కరెక్ట్గా గెస్ చేసి, లేకపోతే మీకు తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ పంపించాలి. 0402324852 పాట వచ్చేస్తుంది. మరి ఆ పాట వినండి, ఆ సినిమా పేరేంటో మరి మీరే ఆలోచించుకోవాలి, గుర్తుపట్టాలి. ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే మీరు నాకు పంపించండి, ఆ పాట ఏంటో వినండి.

నిజంగా భలే పాట కదా. అప్పటి కంపోజిషన్స్ ఎంత హాయిని కలిగిస్తాయో. బాలుగారు జానకమ్మ గారు కలిసి పాడిన అద్భుతమైన పాటని రాసింది వెన్నెలకంటి గారు. ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరు అన్నదే క్వశ్చన్ కదా. మరి ఆన్సర్స్ చాలామంది పంపించారు మనకి. కొంతమంది మాత్రం రాజన్ నాగేంద్ర అని పంపించారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, కేవి మహాదేవన్ అని కూడా కొంతమంది పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదివేద్దాం టకాటక. మురహరి యశోద గారు, జానకి గారు, అప్పలరాజు గారు పెడన్ నుంచి, పడిగేల రాజు శ్రీనిధి గారు సుభాష్ నగర్ నుంచి, తర్వాత బొమ్మిదేన్ లక్ష్మీనారాయణ గారు కరెక్ట్గా పంపించారు, గంగు మహేందర్ గారు, డి కృష్ణ గారు ఏఎస్ రావు నగర్ నుంచి కరెక్ట్గా పంపించారు, గణేష్ వేదవతి గారు, సేర్ల వెంకటేష్, సుగుణ, మౌనిక, బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారి మోరిపొలం నుండి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున గారు జానకంపేట నుంచి కరెక్ట్గా పంపారు, మీనాక్షి పాష కిష్టాపురం గార్ల నుంచి పంపించారు, శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి, సరోజ విద్య అండ్ కరుణ మిన్ను గోదావరి ఖర నుంచి పంపించారు. నెక్స్ట్ మనకి కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, బద్దెనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ గారు మళ్ళీ పంపించారు. ఎస్, ఇప్పటి వరకు అయితే మనకు కరెక్ట్గా వచ్చిన ఆన్సర్స్ ఇవే.

0: కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. ఈ సినిమా పేరు చిన్నోడు పెద్దోడు, చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా. ఖుష్బు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడు రేలంగి నరసింహారావు గారు. సరే ఇవన్నీ సరే, సంగీత దర్శకుడు ఎవరో చెప్పు ముందంటారా? ఎస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే ఈ సినిమాకి సంగీతం అందించారనమాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిన్నోడు పెద్దోడు. షో టైం ఎంజాయ్ చేశారు ఇవాళ బాగా, కరెక్ట్ ఆన్సర్స్ మోస్ట్ ఆఫ్ ది శ్రోతలు పంపించారు. మళ్ళీ యాజ్ యూజువల్ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి, ఇలాగే ఆన్సర్స్ పంపించండి, మంచి మంచి పాటలు వినండి. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:17 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు శక్తిశీలి కార్యక్రమంలో మనం ఉమెన్ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటాం. తమ తమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన నారీమణుల విజయ గాథల గురించి మాట్లాడుకుంటాం శక్తిశీలిలో. మరి ఇవాళ కూడా ఒక ఉమెన్ అచీవర్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిశీలి కార్యక్రమంలో. స్థిరమైన ఉద్యోగం లభిస్తే చాలు, నేను ఒక మంచి జాబ్ క్రాక్ చేశానంటే చాలు, అది గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే ఐటీ సెక్టర్లో మంచి పే ఉన్న జాబ్ అయినా కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు. ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే ఇక నాకు లైఫ్లో తిరిగే ఉండదు అని చాలామంది భావిస్తుంటారు కదా ఈ జనరేషన్లో ప్రస్తుతం. అయితే ఈ తరం యువత మాత్రం చేసే పనిలో సెక్యూరిటీ మాత్రమే కాదు సంతోషం కూడా కావాలంటున్నారు. ఈ క్రమంలోనే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా వెనకాడట్లేదు. మరి అలాంటి ఒక ఉమెన్ గురించే మనం ఇవాళ మాట్లాడుకుందాం శక్తిశీలి కార్యక్రమంలో. ఢిల్లీకి చెందిన ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించిన శక్తిశీలి ఈరోజు నేను మీకు వినిపించబోతున్నాను. అలాగే కష్టపడి సీఏగా ఉత్తీర్ణత సాధించి కూడా ప్రముఖ ఎంఎన్సీలో జాబ్ కొట్టి కూడా తనకి ఇష్టమైన పనిని క్రియేటివ్గా చేయాలనుకున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ గురించే మనం ఇవాళ మాట్లాడుకుందాం. మరి ఇంతకే ఎవరామె తెలుసుకుందాం మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

0: దేవి సినిమా నుంచి విన్న పాట అది. రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఎస్పి బాలుగారు, చిత్ర గారు పాడారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాద మనోరంజని
2: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz

0: マネジェネレンジェネ。
1: 225 అవుతోంది స్టూడియో క్లాక్లో. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఒక ప్రముఖ ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్ క్రియేటర్ గురించి తెలుసుకోబోతున్నాం ఇవాళ. ఇంతకీ ఎవరు ఆమె అంటే విషా ఖండేల్వాల్. ఢిల్లీకి చెందిన విషా ఖండేల్వాల్ ఇదే కోవకు చెందుతారు. ఏ కోవకి మన ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎలాంటి స్థిరమైన ఉద్యోగం ఉన్నా కూడా తన ఇంట్రెస్ట్కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి కోవా అనమాట. సిబిఎస్ఈలో 96% మార్క్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విషా ఖండేల్వాల్ 5 ఏళ్ల పాటు కష్టపడి సీఏగా కూడా ఉత్తీర్ణత సాధించారు. సీఏ పాస్ అవ్వడం అంటే అంత ఈజీ అయితే కాదు, ఖచ్చితంగా దానికి చాలా డెడికేషన్ అవసరం. ఈ క్రమంలో ప్రముఖ ఎంఎన్సీ సంస్థలో ఉద్యోగం కూడా సంపాదించింది విషా. కానీ అందులో ఏదో తెలియని వెలితి కనిపించిందనమాట. అంటే మనకి ఆ సినిమాలో రవితేజకి చేసే పనిలో కిక్ లేదంటారు చూసారా, ఆ టైప్లో ఆవిడకి కూడా కిక్ రాలేదనమాట ఆ ఉద్యోగంలో. డిజిటల్ క్రియేటర్గా ఎందుకు మారకూడదు అనుకుంది. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్సర్స్ హవా ఏంటో తెలుసు కదా, పేరుతో పాటు మంచి మనీ కూడా సంపాదించుకునేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారితే బాగుంటుంది అనుకుంది విషా ఖండేల్వాల్. సుమారు 20 కంట్రీస్లో ఆమె ట్రావెల్ చేసింది. ఈ మధ్య గ్లోబల్ లీడర్షిప్ వేదిక అయిన ఎన్ఎక్స్టీ సమిట్లో కూడా ఆమె ప్రసంగం నడిచిందనమాట. అక్కడ ప్రసంగించేటువంటి అరుదైన అవకాశం విషా ఖండేల్వాల్కి వచ్చింది. టెడెక్స్లో కూడా ప్రసంగించిన విషా ప్రయాణం గురించి, ఆమె సాధించిన విజయాల గురించి, అలాగే సాటి మహిళలతో పాటు యూత్కి ఇస్తున్న మెసేజ్ గురించి ఇవాళ శక్తిశీల్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, మనో చిత్ర గారు పాడిన పాట రాజా సినిమా నుంచి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. 2:33 అవుతోంది సరిగ్గా. శక్తిశీలి వింటున్నారు మనం విశా ఖండేల్వాల్ ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ కంటెంట్ క్రియేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా అని చెప్పి విశా ఖండేల్వాల్ది ఏమీ అంత ఉన్నత కుటుంబం ఏమీ కాదు, చాలామందిలాగే తనది కూడా ఒక మధ్యతరగతి కుటుంబమే. విశా తండ్రి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేశారు, అమ్మ గృహిణి. నోయిడాలో స్కూలింగ్ పూర్తయింది విశాది. 12th standard 96% మార్క్స్ సాధించినా కూడా ఆ తర్వాత ఓవైపు సీఏ కోసం సన్నద్ధమవుతూనే మరోవైపు డిగ్రీ కాలేజీలో కూడా చేరారు ఆమె. కానీ పూర్తి సమయాన్ని సీఏ చదవడానికే కేటాయించడంతో దాన్ని పూర్తి చేయలేకపోయారంట. ఆ సమయంలో కష్టపడి చదువుకోవాలి, సీఏలో ఉత్తీర్ణత సాధించాలి అనుకున్నారు. అమ్మా నాన్నలు గర్వపడేలా చేయాలి అనే ఆలోచన మాత్రమే విశా మనసులో ఉండేది. చదువు తప్ప మరో ధ్యాస లేకుండా గడిపింది విశా చాలా కాలం. అయితే స్నేహితులు కాలేజీ

జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే తను మాత్రం స్టడీ టేబుల్కి అతుక్కుపోయేదానని చెప్తున్నారు. అలా 5 ఏళ్ల తన కష్టానికి ప్రతిఫలం దక్కింది. సీఏలో ఉత్తీర్ణత సాధించింది విష. ఆకర్షణీయమైన జీతంతో బహుళజాతి సంస్థల ఉద్యోగం కూడా వచ్చిందని చెప్పాను కదా. 2 ఏళ్ల తర్వాత ఏదో తెలియని అసంతృప్తి విషయాలో స్టార్ట్ అయిందనమాట. ఈ క్రమంలోనే ఆ వెలితిని పోగొట్టుకోవాలంటే తనని తాను మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదు అనుకుంది. అసలు తనకేం కావాలో కూర్చుని ఆలోచించుకుంది. ఇందులో భాగంగానే హ్యాండ్ లెటరింగ్, మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్తో పాటు క్యాట్ అభ్యర్థుల కోసం తరగతులు కూడా తను టీచ్ చేసిందనమాట. కానీ ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. మరి తర్వాత తను ఎలాంటి డెసిషన్ తీసుకుంది మాట్లాడుకుందాం మరి కాసేపట్లో శక్తిశీలులో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్.

0: విన్నపాట అల్లరి ప్రేమికుడు సినిమాలోంచి, సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి గారు, పాడినవారు బాలుగారు, చిత్రగారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: శక్తిశీలిలో విశా ఖండేల్వాల్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఒకరోజు విశా ఖండేల్వాల్ ఒంటరిగా రాజస్థాన్లోని ఉదయ్పూర్ చూద్దామని వెళ్ళింది. అక్కడ తను చూసిన ప్రాంతాల్లోని అందమైన దృశ్యాలని తన కెమెరాలో బంధించి చాలా థ్రిల్కి గురైందనమాట. మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ, సరే ఫోర్ట్స్ కానీ లేకపోతే రాజస్థాన్లో ఉండేటువంటి, అంటే అది ఎడారి ప్రాంతమైనా కూడా అక్కడ కూడా కొన్ని అందమైన ప్రదేశాలు ఉంటాయి, ఇసుకతో కప్పబడినటువంటి అందమైన సీనరీస్. సో అవన్నిటినీ కూడా బంధించింది విష. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్లో ప్రయాణం కొనసాగిన తీరుని వ్లాగ్ రూపంలో యూట్యూబ్లో పోస్ట్ చేసిందంట. తను సీఏ కాబట్టి ఎంత బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయొచ్చు అన్న దాని మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి ఆ దానికి సంబంధించి మిగతా వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా ఒక వ్లాగ్ పోస్ట్ చేసిందనమాట విశా ఖండేల్వాల్. దానికి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ తనకు కూడా ఆ ప్రయాణం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చిందనమాట. దాంతో చాలా కాలం నుంచి తనలోని అసంతృప్తికి బహుశా ఇదే సరైన పరిష్కారమేమో, తనకి జాబ్ సాటిస్ఫాక్షన్ కలిగించిన పని ఇదేనేమో, కలిగించబోయే పని కూడా ఇదేనేమో అన్న ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. అందుకే తను చేస్తున్న జాబ్ని కూడా వదిలేసి డిజిటల్ క్రియేటర్గా మారాలనే నిర్ణయం తీసుకుంది అప్పుడే విశా ఖండేల్వాల్. సహజంగా అమ్మా నాన్న నుంచి వ్యతిరేకత వస్తుంది కదా, ఇంత చదువుకున్నావు సీఏ క్రాక్ చేసావు, అంత సామాన్యమైన విషయం కాదు కదా అది, మరి ఇంత మంచి జాబ్ సంపాదించిన తర్వాత కంటెంట్ క్రియేషన్ ఏంటి అని కొంత పెదవి విరిచారంట తల్లిదండ్రులు. అయితే కంటెంట్ క్రియేషన్కి సంబంధించి చాలా రీసెర్చ్ చేశానని, తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఒక అనాలిసిస్ చేసుకున్న తర్వాత రాబోయే 2 పాటు ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక, క్లియర్ ప్లాన్తో ఫినాన్షియల్గా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి ఒక కేటగారికల్ ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళిందనమాట. సో అమ్మా నాన్నలకి ఆ ప్రణాళికను చూపించడంతో పాటు కష్టపడి సీఏలో ఎలాగైతే ఉత్తీర్ణత సాధించాను, కంటెంట్ క్రియేటర్గా కూడా నేను సక్సెస్ అయి తీరుతాను అన్న కాన్ఫిడెన్స్ తనలో చూశారు వాళ్ళ అమ్మా నాన్న. అందుకే కొంచెం ఫస్ట్లో వెనక్కి వెళ్ళినా కూడా తర్వాత ఒప్పుకుని గో అహెడ్ అని పంపించారంట. మరి అమ్మా నాన్నల సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బలం వస్తుంది కదా ఎవరికైనా కూడా. కాబట్టి విశా ఖండేల్వాల్ అలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మరి ఇంకా విశా చేస్తున్న అద్భుతాలేంటి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సాగర్ సుమంగళి పాడిన పాటిది ఒక ఊరిలో సినిమాలోంచి. రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ విశా ఖండేల్వాల్ గురించి మాట్లాడుకున్నాం శక్తిశీలిలో. అయితే డిజిటల్ క్రియేటర్గా తన ప్రయాణం 5 ఏళ్ల క్రితం మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం కోసం స్కూల్ పిల్లలా మారి కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంది. స్లో ట్రావెల్ విధానాన్ని ఎంచుకున్నారు ఆమె. అంటే టకటక అన్ని చుట్టేయకుండా చాలా నిదానంగా అక్కడున్న ప్రాంతాలని హడావిడిగా చుట్టేయడం కాకుండా ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమవుతూ అక్కడి కల్చర్ని, అక్కడి సంప్రదాయాల్ని తెలుసుకోవడం ప్రారంభించారు ఆమె. చాలా వ్లాగ్స్ రూపంలో పంచుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇందుకోసం చాలామందికి తెలియని రేర్ ప్రదేశాలను ఎంచుకునేవారు ఆమె. అంటే అందరూ చేస్తే తనకు కూడా ఏదో నామినల్ వ్యూస్ వస్తాయి తప్ప ఎక్కువ మంది చూడరన్నమాట. కానీ ఆమె ఏం చెప్తారంటే, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే వారికి బాగా డబ్బులు వచ్చేస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. వారు కొత్త కారు లేకపోతే కొత్త ఇల్లు కొన్న ఫోటోలు వీడియోలు చూసి మనం కూడా అలా అయిపోవాలని చాలామంది టెంప్ట్ అయ్యి అటువైపు వద్దామనుకుంటారు. కానీ నిజానికి సోషల్ మీడియాలో వారికి తెలిసింది కేవలం 10%. దాని వెనక వారు పడ్డ శ్రమ కానీ లేకపోతే ఎదుర్కొంటున్న ప్రెషర్ కానీ మీకు కనిపించకపోవడమే మీరు ఇలా ఇటు రావాలి అనుకునేదానికి కారణం. తను డిజిటల్ క్రియేటర్గా మారిన మొదటి 7.5 పాటు ఒక్క రూపాయి కూడా రాలేదంట. క్యాన్ యూ బిలీవ్? మంచి జాబ్ని వదిలేసి ఇటు సైడ్ వచ్చి కనీసం 1.5 ఇయర్ ఆమె ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారంట. కానీ సందర్భం వచ్చినప్పుడే చెప్పారు, ఎప్పుడు కూడా ఆమె తను సింపతి గెయిన్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు విశా గారు. చివరిగా మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఈ రంగంలోనే రాణించగలుగుతాననే నమ్మకం వచ్చిన తర్వాతే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు గ్రాడ్యువల్గా తన రెవెన్యూ కూడా పెరగడం మొదలుపెట్టింది. అయితే ఇటువైపు రావాలనుకునేవారు కేవలం డబ్బుల కోసమో ఫేమ్ కోసం అయితే రావద్దు. ఆ పనిని మీరు పూర్తిగా సోల్ఫుల్గా ఎంజాయ్ చేయగలిగితేనే ఇటువైపు అడుగు వేయడానికి ఆలోచించండి అంటూ కొత్తగా రాబోయే బ్లాగర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆమె ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నారు. మరి ఇంత మంచి విశాలమైన మనస్సున్న విశా ఖండేల్కర్ ఖండేల్వాల్ నిజంగానే శక్తిశీలి కాదంటారా? మరి ఆమె ప్రయాణం ఇలాగే మునుముందుకి ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా సాగాలని, చాలామందిని ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ చేద్దామా? మరి ఇది ఈనాటి శక్తిశీలి విశా ఖండేల్వాల్ గురించి, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్ క్రియేటర్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు కావస్తోంది. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, सखी सहेली कार्यक्रम बस कुछ ही पलों में.

0: पवन करे शोर,
1: पवन करे शोर।
0: अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం ఛాలెంజ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత పాటగా విందా. చాణక్యుడు చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ శ్రావణ భార్గవి పాడిన పాట. పాట రచన వెంగల్ దాస్, సంగీతం రాహుల్ వెంగీ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా గులాబీ చిత్రం కోసం హరిహరన్ బృందం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శశి ప్రీతం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీగీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం గుండెల్లో గోదావరి చిత్రం కోసం గీతా మాధురి పాడిన పాట. పాట రచన ఆర్ రాము, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చెన్నకేశవరెడ్డి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ஓடி சேருகோமரி.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం హనుమాన్ జంక్షన్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ స్వర్ణలత పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం సురేష్ పీటర్స్.
2: ఖుషి ఖుషిగా ఉంది సుమా, మిసమిసల ఒయ్యారమ్మా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz పై మై ప్రసారం చిత్రసీమలో. ఇప్పుడు విందాం చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన భువన చంద్ర, సంగీతం ఇళయరాజా.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చిన్నారాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. హిట్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం కోటి.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:12. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గేయం.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఉద్యోగ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తే పేపర్ లీకేజీలకు అడ్డుకట్టపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెలివిజన్ రంగంలో సందేశాత్మక కార్యక్రమాలు రూపొందించే వారిని ప్రోత్సహిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యార్థులు యువత భవిష్యత్తు పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై మంత్రి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల శ్రమకు న్యాయం, పరీక్షల్లో పారదర్శకత ఈ బిల్లుతో సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవస్థాగతంగా మారిన ఈ నేరాలను పూర్తిగా అరికట్టేందుకే సమగ్ర సవరణలు తీసుకొచ్చామని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించిందని వివరించారు.
3: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act and the subsequent sequence of events, like any responsible government should do. And therefore, this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice, so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
2: ఉద్యోగ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తే పేపర్ లీకేజీలకు అడ్డుకట్టపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్య రాష్ట్రాల పరిధిలోనే ఉండడం ఉత్తమమని పేర్కొన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీల అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని చెప్పారు. హైడ్రా రద్దు కోరేది కబ్జాకోరులు, బీఆర్ఎస్ నేతలేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించిన వారిపై ఎలాంటి వివక్ష లేకుండా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైడ్రాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 11,56,000 ఇళ్లను కేటాయించాలని, ఎల్నినో ప్రభావం దృష్ట్యా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధి మెరుగుపడేందుకు కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపక షెడ్లు సహా 10 కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, 2BHK గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. టెలివిజన్ రంగంలో మంచి సందేశాత్మక సీరియళ్లు, కార్యక్రమాలు, చిన్నారుల చిత్రాలను రూపొందించే వారిని ప్రోత్సహిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీతో మంత్రి సమావేశమయ్యారు. టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, అవార్డుల పేరు, వివిధ కేటగిరీలు, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోదంతో పాటు మంచి సందేశాలను అందిస్తున్నందునే మహిళలు, వృద్ధులు టీవీ కార్యక్రమాలను ఆదరిస్తున్నారని చెప్పారు. రైతునేస్తం 100వ ఎపిసోడ్ను సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై రైతులకు దిశానిర్దేశం చేశారు. 2024 మార్చి

0: వ్యారణ ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులు, మొత్తం 27 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో E0 FIR నమోదుకు అవకాశం కల్పించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంటులో తెలిపారు. ఈ విధానం కింద ఇప్పటి వరకు 12,000కు పైగా E0 FIR నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన జలసిరి అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. VBG రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రస్తుత ఎల్నీలో వర్షాభావ పరిస్థితుల్లో నీటిని ఒడిసిపట్టేందుకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
1: మనకు ఎల్నినో ప్రభావం ఉందనే ఉద్దేశంతో రైతులను ఎప్పటికప్పుడు మరి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సమాయత్తం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనాల మీద అవగాహన పంపిణీ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
0: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలన ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను MP ధర్మపురి అరవింద్ కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద ROB, డిచ్పల్లి వద్ద RUB నిర్మాణాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపురం ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం వేగంగా నిండుతుంది. ప్రాజెక్టుని పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 TMC కాగా ప్రస్తుతం దాదాపు 9 TMC చేరుకుంది. ఎగువ నుండి జూరాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగడంతో పాటు 1 లేదా 2 దఫాలుగా వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు N. రామచంద్రరావు కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, TGPSC నిర్వహణలో లోపాలు, ఉద్యోగ నియామకాల జాప్యాలతో యువత నష్టపోతుందని విమర్శించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పెండింగ్లో ఉన్న కీలక రహదారుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని వరంగల్ MP డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ గన్పూర్ MLA కడియం శ్రీహరి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 23 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి.

యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వికసిత్ భారత్ విబీజీ రామ్జీ పథకం ద్వారా అమలవుతున్న క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టండి అవగాహన కార్యక్రమంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర కచేరి ప్రసారమవుతుంది. 10:00 to 11:00 అలనాటి మేటి సినీ గీతాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తల్లిదండ్రుల సంరక్షణలో రేపటి పౌరులు శ్రీ పింగళి కుమార్ గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 9:45 కస్టమైజ్డ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎపిసోడ్ 2. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయ

0: ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
9: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై. దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలకు ఒక ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హనుమకొండ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుతో పాటు పోలీసు నియామక పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎస్ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఇతర అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణా కాలంలో ప్రతి నెల 75% కంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు 5 నెలల పాటు నెలకు 1,000 రూపాయల చొప్పున పుస్తక నిధి మరియు రవాణా భత్యంతో కలిపి స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలతో పాటు ఆయా స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 08702571192, మరొక నెంబర్ 04024071178, మరొక నంబర్ 7780359322 ద్వారా సంప్రదించారు.

0: ప్రకటించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు వాంగ్మయి, బ్యూలాగ్రేస్, వర్షిత్, నితిన్, షరీఫ్, హర్షిత్, శ్రీతం, నూతనార్య, సుకుమార్. కార్యక్రమంలో ముందుగా నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు, ఇందులోని పాత్రలు పాత్రదారులు తాతయ్య, హర్షిత్, రాము, నితిన్, చెల్లి బ్యూలాగ్రేస్, అమ్మ వాంగ్మయి, మిత్రుడు సూరి, వర్షిత్, నరేష్, షరీఫ్. వినండి నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు,

0: చా చూడు చూడని కరెంట్ ఇప్పుడే పోవన్నా, దీపం వెలిగింది చెప్పనా?
1: అమ్మూ
2: ఆ చెప్పమ్మా.
1: జరగా క్యాండిల్ వెలిగించుకరా బిడ్డ.
2: ఆ తెత్తన్నమ్మా.
0: అరే రాము, ఊకే ఆ ఫోన్ ఏం చూస్తావురా, పక్కన పెట్టు జరసేపు.
3: జాబ్ కోసం చూస్తానా తాత, నీకు తెలియదు కానీ.
1: క్యాండిల్ ఆడ పెట్టు బిడ్డ.
3: ఇంకా క్యాండిల్ కాడనే ఉన్నారా మీరు? జమానా మారింది, ఫోన్లో లైట్ వస్తుందని తెలియదా? ఉఫ్,
1: అయ్యో క్యాండిల్ ఎందుకు ఆర్పితీవురా రాము?
0: జమానా మారినా జమీన్ ఆడే కదారా, ఫోనే కాదు బిడ్డ లోకం అంటే.
3: ఎహేపు, అన్ని పాతకాలం ముచ్చట్లు.
1: అది ఇడిచిపెట్టు కానీ, ఏదో జాబ్ అంటే కదరా. ఏంటిది అది?
3: పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ అమ్మా, ఇంటర్వ్యూ అయింది కానీ ఇంకా వారంలో చెప్తా అన్నారు.
0: మీ నాయన ఏమో దున్నురా అంటే దుబాయ్ పోయిండు, ఇప్పటివరకు దమ్మిడి తీయలేదు. మీ అవ్వ ఇక్కడ బీడీలు చేయబట్టే, నువ్వేమో పట్నం పోతా అంటాను. మీ చెల్లె పెళ్ళికి వచ్చింది, చక్క ఇక్కడనే వ్యవసాయం చేసుకో బిడ్డ.

0: నేను సావన్నది అత్త కానీ మట్టిలా కాలు పెట్టే ముచ్చట్నే లేదు.
1: గంత పెద్ద మాట ఎందుకు బిడ్డ, నీకు ఇష్టం వచ్చిందే ఎద్దుతి.
0: ఊకే ఏందే ఈ లొల్లి నాకు, నేను పోతాను అప్పు.
1: అయ్యో ఎటు పోతాను బిడ్డ, గీ చీకట్లా
2: అన్నా? ఈ చీకట్లెట్టే
3: గీ రోషానికి ఏం తక్కువ లేదు, మన అయ్యలెక్కనే. రేపటి దినం ఏం దీని బతుకుతారో చూస్తా.
1: నువ్వు ఆగరా అదే మామ, తినేయాలకు బయటికి వాయ కొడుకు.
3: ఆగకపోతే ఏటన్నా పోతానన్నా? కొడుకును ఒక్క మాట అనద్దాయే, గబ్బువ తీసుకురాపో బుక్కడి తిన్నామిగ.
1: అమ్మవా ఏం ఆలోచిస్తాను?
2: ఏం లేదమ్మా, రేపటి రోజు నాకు పెళ్ళయి అన్న పట్నం పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారే?
1: నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ, మేము ఎట్లానో అట్లా బతుకుతాం కానీ మీరు మంచిగా ఉంటే చాలు. తాతకట అన్నం పెట్టుకోముందు
3: గీ చిన్నదానికి ఉన్న తెలివి వీనికి లేకపోయే, బంగారవ్వ.
2: అన్న సంగతి ఏమైందో చూద్దాం కానీ అన్నం అయితే తిందాం ముందు.
0: అరే సూరి.
4: అగో రాము, ఏంద్రో గింత నైట్ పూట మా ఇంటితో పట్టును.
0: ఇంట్లుంటే ఏదో ఒక టార్చర్ రా. అవు కానీ తిన్నావా రాను?
4: ఎహే లేదురా, తినే టైంకే కరెంటు పోయింది. నువ్వు తిన్నావా?
0: లేదురా, మా తాత పట్నం వద్దు ఇక్కడనే వ్యవసాయం చెయ్యంటాడు, తిక్కలేసి బయటకు వచ్చిన.
4: ఎహే మన ఏంది, వ్యవసాయం ఏందిరా?
0: అదే కదరా. అవురా నీ సంగతి ఏందిరా?
4: నేను కూడా చూస్తానురా, ఏదైనా జాబ్ రావగానే ఇక్కడ నుంచి లుడాయించడే.
0: బెస్ట్ రా. అవురా మన నరేష్ అన్న కాంటాక్ట్లు ఉన్నాడా?
4: లేడ్రా, సంవత్సరం అయింది ఆయన పోయి. పట్నంలో బాగా ఎంజాయ్ చేస్తాడు కావచ్చు.
0: మంచి సాఫ్ట్వేర్ జాబు, జీతం గట్టిగానే ఉన్నట్టున్నది, అందుకే జాడలేడు పత్తలేడు.
4: అవురా పట్నం పోతే అన్నుంటాయి, ఇక్కడే ఉన్నది రా మన్ను తప్ప.
0: వీళ్ళకి ఇంత చెప్పిన అర్థం కాదులే ఆ ముచ్చట.
4: సత్యం కరెంట్ వచ్చినట్టుందిరా.
0: సరేరా పోతాగా ఇంటికి, అలాగే ఇంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ ఆకలి గట్టిగానే అవుతుంది.
4: సరేరా నేను కూడా బుక్కెడు తింటా.
3: ఏడబోయి వచ్చినావు రా ఇంతసేపు?
2: అసలే మంట మీద ఉన్నాడు, ఆగు తాత.
3: మంట తీసుకుపోయి పొయ్యిలో పెట్టుపో, వంట అన్న అవుతుంది.
0: ఏందే నాకు ఈ గోస ఇంటికాడా?
2: తాత గట్లనే అంటాడు కానీ నువ్వు పోయి కాలు చేతులు కడుక్కరా పో అన్న, అన్నం పెడతా.
1: పో బిడ్డ, ఎప్పుడు తిన్నావో ఏమో, పోయి కడుక్కొచ్చుకోపో.
0: చేతులతో తినడానికి కాళ్ళెందుకే కడుక్కున్నాడు?
3: గీ మాటలకి ఏం తక్కువ లేదు,
0: మినిమం ఉంటుంది మరి. తొందరగా తీసుకురా అమ్ము, ఘోరంగా ఆకలి అవుతుంది.
2: అయ్యో తెత్త నాగరాదన్నా.
1: కొడుకు ఆకలి బాగా అవుతుంది కావచ్చు, తొందర పెట్టు బిడ్డ.
2: అసలే పట్నం పోవాలి నాయ, మంచిగా తినాలే.
0: నువ్వు కూడా స్టార్ట్ చేసినావా ఇక?
2: జస్ట్ జోక్ అన్నా.
0: బాగానే జోకిన అవుతాయి.
3: తినేటప్పుడు అన్న ఫోన్ పక్క పెడితే ఏందిరా, ఆ పలక మీద కాదు పల్లెల మీద చూడుదేరా.
2: ఏదో ఇంపార్టెంట్ కావచ్చు సూర్ని తాత, అన్నం వేసిన తిందాం ఇక.
0: ఏంది ఇది?
2: ఇది అన్నం, ఇది పప్పు, ఇది చారు.
0: ఏంది నాటకాలా, ప్లేట్లో మట్టి పెట్టి అన్నం పప్పు అంటాను?
1: అయ్యో గదేం పని బిడ్డ, కొడుకు ఆకలి అవుతుందంటే గట్లా మట్టి పెట్టిను, ముందు అన్నం పెట్టుపో.
2: జర ఆగమ్మా. అన్నా అందరు నీళ్ళెక్కనే మట్టిలో కాలు పెట్టా అంటే లాస్ట్కి తినడానికి మిగిలేదు ఆ మట్టే అన్నా.
3: మంచిగా చెప్పినావు బిడ్డ, మాన మచ్చేటట్టు.
0: ఏషాల లోకం అంతా అడ్వాన్స్ అయింది, ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా ఫుడ్ వస్తుంది, మట్టాట మట్టి.
2: ఎంత అడ్వాన్స్ అయినా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ మాత్రమే పెట్టొస్తుందన్నా, కానీ పంట మాత్రం ఆఫ్లైన్లోనే కదన్నా పండించేది.
3: బంగారవ్వ చిన్నదానివైనా చక్కటి మాట చెప్పినావు.
1: ఇగుండురా అమ్మవ్వ, నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చిన జాబ్ చేసుకొని చల్లగా బతుకు, మా రెక్కల కష్టం మాకే.
2: సారీ అన్నా, మట్టి విలువనికి తెలవాలి అని ఇలా చేసిన, నీ ఇష్టం కానీ.
5: అరే రాము.
0: హే నరేష్ అన్న.
5: సారీ తినే టైంకి వచ్చినట్టున్నా?
0: లేదన్నా మంచి టైంకే వచ్చినావు, దా కూసో.
5: అగో ప్లేట్లో మట్టి పెట్టలేందిరా?
0: అదో పెద్ద స్టోరీ కానీ, పట్నంకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు అన్న? ఇంతకుముందే నీ గురించే మాట్లాడుకున్నాం నేను సూరిగాడు.
5: ఇలా సాయంత్రం వచ్చిండ్రా.
0: నరేష్ అన్న పట్నంలో మంచి జాబ్ చేస్తాడు, మా ఊళ్ళకి జర నువ్వన్నా చెప్పన్నా. పట్నం పోయి జాబ్ చేసుకుంటా అంటే మట్టి బట్టి అని ఏదో సోది చెప్తాళ్ళు.
5: మంచి మాటనే కదరా చెప్పింది.
0: అదేందన్నా?
5: నిజమేరా మరి, ఆ పట్నంలో ఏం లేదు, పైసలు పైసలు అని పొవ్వుడు కానీ వేస్ట్ అందా.
0: అగో అంత పెద్ద మాట అన్న విందన్నా.
5: అవునరా, పట్నం అంటే జీవం లేని ప్లాస్టిక్ బతుకులు, అంతా ఆర్టిఫిషియల్ రా.
0: నువ్వేదో పట్నంలో పొడుస్తున్నావని నిన్ను చూసి నేను పట్నం పోదామని ఎగురుతున్నా కదన్న.
5: పొద్దుగల లేస్తే చాలు ఉరుగుల పరుగుల బతుకులు, నిలకడ లేని మనుషులు, జీవం లేని పానాలు, జీవితం లేని జీతాలు, ఇంతేరా పట్నం అంటే.
0: అదేందన్నా, పట్నంలో మంచి ఎంజాయ్ చేస్తానమని అనుకుంటాను మేము.

0: ఎంజాయా పాడ. మన పల్లె మట్టిలో ఉన్న చిన్న ఇస్కరేను మీదికి కూడా పనికిరాదు పట్నం.
1: అట్లా గడ్డి పెట్టు మామానికి. ఇన్నవారా రాము, ఆ పిల్లగాడు ఏమంటాడో?
2: ఏ నువ్వు ఆవు తాత మధ్యలా, మరి ఏం చేస్తావన్నా?
0: ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా. మన మట్టిలో మాణిక్యాలు పెట్టుకొని గిల్ట్ నగలకు పట్నం పోడైంది.
2: ఇక్కడేముందన్న పట్టణాన్ని మించి?
0: ఇక్కడ జీవముందిరా. పొద్దుగాల లేవంగానే చల్లటి గాలికి పళ్ళకు పుల్లేసి పొలంకి పోయి కనబడ్డలతో మాట్లాడి ప్రశాంతమైన వాతావరణంలో చెట్టు కింద కూసొని తిన్న పచ్చడి మెతుకుల మీదికి బిర్యానీ కూడా వనికిరాదురా.
2: మనం ఇంత చదువు చదివి మళ్ళీ వ్యవసాయం అంటే మనతో అవుతుంది అన్న?
0: కోటి విద్యలు కూటి కొరకేరా. అలాంటి కూటి కోసం పనిచేస్తే తప్పేముంది. అయినా మన యూత్ గట్టిగా అనుకుంటే వ్యవసాయాన్ని వ్యవసాయం చేసే సత్తా ఉంది.
2: అబ్బా ఏం మాట చెప్పినావన్నా. నేను కూడా నీ బాటల్నే పట్నం వద్దామనుకున్నా. కాట కలవ ముందుకే ఆగబట్టింది మా చెల్లె. మంచి టైంకి వచ్చి మట్టి విలువ చెప్పి దారి చూపెట్టినావన్నా. తాత ఈ ఏడు ఏం పంటేద్దాం?
3: షబ్బాష్ రా మనవాడా, మొనగాని మాట చెప్పినావు.
2: నేను కూడా ఈయనే ఉంటా, ఈయనే తింటా, ఈ మట్టిల్నే కలుస్తా.
4: అది మా అన్న అంటే.
5: సంతోషం బిడ్డ, అన్నం తినేగా.
0: లాస్ట్కి ఒక మాట చెప్పాలారా, జీవితం నుండి వి తీసేస్తే మిగిలేది జీతం రా. ఆ వి ఏందో తెలుసా? విలేజ్ రా. మన పల్లె అంటే మట్టి కాదురా, మన జీవితం.
5: మట్టిలో తన శ్రమని పెట్టుబడిగా పెట్టి మనకి అన్నం పెట్టే రైతే మట్టిలో కలిసిపోతే మనకి చివరికి తినడానికి మిగిలేది ఆ మట్టే. విన్నారుగా, నేటికి దాదాపు 50% భారత జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నది. అలాంటి వ్యవసాయ రంగంపై నేటి యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అంటే వేగం మత్తెక్కిస్తుంది కానీ ప్రాణాలను హరిస్తుంది అంటూ యువత వేగాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు, తద్వారా జరిగే పరిణామాల గురించి శ్రోతలకు వివరించడానికి వస్తున్నాడు సుకుమార్.
6: అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ జస్ట్ ఫర్ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్, ఎక్స్పెషల్లీ మన యూత్ కోసం. సో మనం వచ్చేసి టాపిక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. స్టార్టింగ్ అయితే టాపిక్ నేమ్ వినగానే అబ్బా వీడు ఓల్డ్ యాటిట్యూడ్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిండ్రా అని అనుకోకండి, బికాస్ ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద యూత్, ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద యూత్. కమింగ్ టు ద టాపిక్, అసలు బైక్ రైడ్ ఎందుకు, అసలు ఎందుకు ఆ థ్రిల్, ఎందుకు ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్ కోసం మనం ఏమేం చేస్తాం, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే స్కూల్ నుంచి ఎక్స్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇట్లా అయిపోగానే మనకు కొత్తగా రెక్కలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఒంట్లో రక్తం ఉరకలిస్తూ ఉంటుంది, మన స్పీడ్ని మనం కూడా ఆపలేము. అప్పుడు స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎమోషనే ఈ బైక్. పేరెంట్స్ పైన ప్రెషర్ పెడతాం మనకి బైక్ కావాలి అని. ఆ బైక్ మన చేతికి రాగానే ఏదో సాధించిన ఫీలింగ్. మనకి ఎలా ఉన్నా మన పేరెంట్స్కి మాత్రం మన ఇంట్లో నుండి బైక్ తీసిన క్షణం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే క్షణం వరకు ప్రతి క్షణం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. దేవునికి మొక్కుతారు, దేవుడా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి సేఫ్గా రావాలి అని చెప్పి. ఇలా ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వెహికల్స్ తీసుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ పెరుగుతూ పోతుంది, దానితో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో మనం రీసెంట్ స్టాటిస్టికల్ డేటా చూసుకుంటే ఒక రోజుకి సగటున మన భారతదేశంలో 474 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న నెంబర్ అయితే అస్సలు కాదు. ఇలా చూసుకుంటే ఒక ఇయర్ ఆల్మోస్ట్ 2 lakh యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అండ్ అందులో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది మన యూతే. కేవలం మన ఇండియాలోనే ఇలా ఉంటే వరల్డ్ వైడ్ ఇంకెన్ని యాక్సిడెంట్ అవుతున్నాయో మనం కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. అసలు ఈ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, మన యూత్కి ఈ టాపిక్కి సంబంధం ఏంటంటే ముఖ్యంగా 2 reasons ఉన్నాయి. ఒకటి అడ్రినలిన్ రష్, ఇంకోటి డోపమైన్ ఎఫెక్ట్. మనం ఏ పని చేయాలన్నా మనలో ఉన్న హార్మోన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ టాపిక్ని మనం బ్రీఫ్గా చూద్దాం. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఏమవుతుందిలే ఇంత చిన్నదానికి అనే ఒక యాటిట్యూడ్, ఉరకలేసే ఉత్సాహం. నెక్స్ట్ అలా ఆలోచించడం వల్లనే లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా రైడ్కి వెళ్తాం. ట్రిపుల్ రైడ్ అయినా కేఎస్ఐఎం, 18+ వచ్చినా లైసెన్స్ తీసుకోకుండా ట్రిపుల్ రైడింగ్లు అంటూ ఏజ్ రాకుండా తిరుగుతాం. సో ఇది ఒక మెయిన్ రీజన్ వల్ల 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ఇండియా, ఇదే రీజన్. ఇంకోటి ఏంటంటే యూత్లో బ్లడ్ సలసలాడుతూ ఉంటుంది. సో మొత్తం ఉడుకు రక్తం కదా మన యూత్ మొత్తం. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు మా ఫిజిక్స్ సార్ చెప్పిన కొటేషన్ ఒకటి గుర్తొస్తుంది 10th class, అరే మనం యూత్ రా పంచి గట్

0: గా ఇస్తే దెబ్బకి వాల్ బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అయ్యేది అవన్నీ తర్వాత వచ్చేట, కానీ ఆ యాక్షన్ అటెంప్ట్ చేసే గట్స్ నీలో ఉండాలి రాని అంటాడు. సో ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం మన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ చాలా ప్రికాషన్స్ ఇలాంటివన్నీ చేసుకొని వాళ్ళు స్టంట్స్ అటెంప్ట్ చేస్తారు. అవి వాళ్ళు ఏం టైంపాస్ చేయరు, వాళ్ళకి ఏమి ఒట్టిగా రాదు అది, విచ్ విల్ బీ ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ. ఫుల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తారు, అవి చేయడం వల్ల వాళ్ళకి మనీ వస్తాయి. అవి మన యూత్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అది మన యూత్కి ఒక ప్యాషన్ లాగా కన్వే అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్టంట్ చేసిండు కదా మనం కూడా చేద్దాం, అతను వీలి కొట్టిండు కదా మనం కూడా వీలి కొడతాం. అసలు వీలి అంటే ఏం లేదు, బైక్ ఫ్రంట్ టైర్ లేపి ఇట్లా నడపను, సో అదనమాట. సో వాళ్ళు స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల దాని యూస్ ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవుతారు. సో మనం కూడా అది చేయాలని ఒక థాట్ ప్రాసెస్ మనలో డెవలప్ అవుతుంది. ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది బిహైండ్ దిస్, దట్ ఈస్ డోపమైన్ ఎఫెక్ట్. ఏదైనా మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ మనకు హ్యాపీనెస్ ఇస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. 2 టైప్స్ ఉంటాయి ఇందులో కూడా, ఒకటి హ్యాపీ ఇంకోటి నాన్ ప్రొడక్టివ్. ఈ హ్యాపీ అంటే మనకి ఎవరన్నా నార్మల్గా జోక్ వేసినప్పుడు నవ్వు వస్తే అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి అది. ఇంకోటి సెకండ్ టైప్ ఏంటంటే నాన్ ప్రొడక్టివ్ డోపమైన్. సో ఇది మనం అటెంప్ట్ అంటే సెల్ఫ్ యాక్టివిటీ, మనం అటెంప్ట్ చేసినప్పుడు మనం సెల్ఫ్ అవేర్గా ఓకే ఈ పర్టికులర్ స్టంట్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది సో ఇది చేద్దాం అనేది. సో ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కిందికి వస్తుంది. మనకు బైక్ స్టంట్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది డోపమైన్, ఇట్ విల్ గివ్ టెంపరీ హ్యాపీనెస్ ఎందుకంటే ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కాబట్టి. సో ఇది ఒకటే కాదు మన ఇండియాలోనే కాదు థ్రూఅవుట్ ది వరల్డ్ అన్అఫీషియల్గా స్టంట్ యాక్టివిటీస్ ఇంకోటి స్పీడ్ రేసెస్ ఇవన్నీ పెట్టుకొని చాలా పార్టిసిపేట్ చేస్తారు, విచ్ విల్ బి ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఐఎమ్ సేయింగ్ ఇన్ హోల్ వరల్డ్. దానివల్ల వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తున్నా కదా ఇదంతా డోపమైన్ ఎఫెక్ట్, ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు మన యూత్ ఎక్స్పెషల్లీ ఏజ్ ఫ్రమ్ 16 to 24 ఏజ్ అయితే ఉందో చాలా క్రూషియల్. ఎవరైనా మంచి చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పడం ఏంది అనిపిస్తుంది. ఒక పర్టికులర్ యాక్షన్ ఇది చెయ్యొద్దురా అంటే అది మంచిది కాకపోయినా ఈగకపోయినా అదే చేస్తాం, అలాంటిది ఏజ్. సో ఈ థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్కి మెయిన్గా ఇదే రీజన్. చెప్తున్నా కదా యూ విల్ గెయిన్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇస్ అండ్ యూ విల్ గెయిన్ ఓన్లీ వన్ థింగ్ హియర్, దట్ ఈస్ ఓన్లీ యువర్ టెంపరీ డోపమైన్. ఇదేం చిన్న విషయం కాదు, ఇక్కడ నేను వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడడం పోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ట్రిపుల్ రైడింగ్, నో లైసెన్స్, నో నెంబర్ ప్లేట్, నో ఆర్సీ, నో పొల్యూషన్, నో నథింగ్. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీసు వాళ్ళకి దొరికితే ఎట్లుంటుంది ఊహిస్తే చాలా భయంకరంగా ఉంది కదా. బట్ మై ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ రీసెంట్లీ ఇన్ ద డిసెంబర్. సో ఆ బైక్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి కౌన్సిలింగ్ సెషన్లో అటెండ్ అయ్యి పాత ఛాలెంజ్ అన్నీ చేసి ఇంకా వాళ్ళతో తిట్లవడం అన్నీ అయిపోయేసరికి 15,000 ఖర్చు అయిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్. అప్పటి నుంచి నో ట్రిపుల్ అడిగేవాడు. మీకు అనిపించచ్చు ఒక్క స్టంట్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఒక్క మాట ఉంది చూసేలా, ఆ ఒక్క మాట అనుకొని వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు మిగిలిచ్చేది ఏంటంటే మీ పేరెంట్స్ ఫేసెస్లో శాడ్నెస్ అండ్ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం, ప్రికాషనరీ మెజర్స్. సో ఇట్ విల్ బి లైక్ ఎ రష్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనిపించినప్పుడు దాని వల్ల జరిగే లాభాల కంటే లాసెస్ని ఎక్కువ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అది ఎక్కడ దాకా పోతుంది, వాట్ ఇఫ్ ఐ లూస్ ఇన్ ద మిడిల్ అనుకొని ఊహించుకుంటే మళ్ళీ కళ్ళలో కూడా ఆ యాక్టివిటీ చేయాలనిపించదు. ఇంకొక రెమెడీ ఏంటంటే యోగా. చెప్తున్నా కదా యూ విల్ రీస్టార్ట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యోగా. ఇంకా ట్రాఫిక్లో ఫాలో అవ్వాల్సినవి, గో విత్ ఎ లిమిటెడ్ స్పీడ్ అండ్ వియర్ హెల్మెట్. దీస్ ఆర్ స్మాల్ ఇష్యూస్ మనకు రోజు చెప్పేవి, బట్ స్మాల్ ఇష్యూస్ విల్ షో బిగ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎట్ లాస్ట్ కంక్లూజన్ మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పినా కదా ఇంకోసారి బైక్ తీయాలి, స్టంట్ కొట్టాలి, లేకపోతే ఏమైనా థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్ లైక్ బైక్ స్టంట్స్ ఇవన్నీ పర్ఫామ్ చెయ్యాలి అనిపించినప్పుడు ఒకసారి మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి, ఆ యాక్టివిటీ మొత్తం చెయ్యాలన్న ఆలోచన అక్కడికే ఆగిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మెడిటేషన్ చేసుకోండి, పేషెంట్ తెచ్చుకోండి. మన యూత్లో పేషెంట్స్ చాలా తక్కువ, సో పేషెంట్ తెచ్చుకోండి. ఈ ఏజ్లో తొందర అస్సలు పనికిరాదు, చేసే చిన్న చిన్న మిస్టేక్సే కెన్ టర్న్ యువర్ లైఫ్ ఇన్ టు నెక్స్ట్ పాయింట్. అక్కడ దాకా మన లైఫ్ ఆగిపోవచ్చు ఆగకపోవచ్చు బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ మిస్టేక్. అది ఎక్కడ దాకా పోయి ఆగేది మనకు కూడా తెలియదు. ఎట్ లాస్ట్ ఐ కంక్లూడ్ మై టాక్ ఓవర్ హియర్ విత్ దీస్ ఫాలోయింగ్ లైన్స్. జీవితం విలువైనది, ప్రదర్శన కోసం ప్రమాదాన్ని ఆశ్రయించకండి, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పనికిరాదు, ముందే జాగ్రత్త పడండి. సో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్.
1: విన్నారుగా, తాత్కాలిక ఆనందం కోసం వేగాన్ని ఎంచుకుంటే జరిగే విపరిణామాలు, సుకుమార్ చెప్పిన విషయాలన్నిటి నుంచి మంచిని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డెసిషన్ మేకింగ్ అంటే సమయానికి తగిన నిర్ణయాలు

0: ని ఎలా తీసుకోవాలి, యువత ఏ దశల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ జీవితంలో విజయం సాధిస్తారు అనే అంశాలను వివరించడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నూతన్ ఆర్య.
1: ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ డెసిజన్ మేకింగ్. అసలు డెసిజన్ అంటే ఏంటి? దీనికి ఎన్నో అకాడమిక్ డెఫినేషన్స్తో పాటు సైంటిఫిక్ స్పెక్యులేషన్స్ ఉన్నా కానీ జనరల్గా డెసిజన్ అంటే ఒక ఐడియా, అది ఒకవేళ యాక్షన్లో పెట్టినట్టయితే దాన్ని మనం డెసిజన్ అని కన్సిడర్ చేస్తాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయానికి మన మైండ్లో ఎన్నో లక్షలాది కొద్ది డెసిజన్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఒక డెసిజన్ లైఫ్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ డెసిజన్ అనే పదం లోతుల్లోకి వెళ్తే అది ఒక ఎంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటో అందరికీ అర్థమవుతుంది. ఈ డెసిజన్ మేకింగ్లో ఫ్రీ విల్, అంటే స్వతహాగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ అందరికీ ఉన్నా, మనం ఫ్రీ విల్ అనే పదం ఓన్లీ కొద్ది విషయాలలో మనం అప్లై చేస్తూ ఉంటున్నాం. కానీ అన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫ్రీ విల్ అనేది మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, కెరియర్ అడాప్షన్. కెరియర్ అడాప్షన్ అనేది చాలామంది లైఫ్లో ఒక క్రూషియల్ ఈవెంట్. ఈ ఒక్క డెసిజన్ కొంతమంది లైఫ్లో కలర్ఫుల్ ఈవెంట్ మరియు ఒక ట్రాజెడీ. ఎందుకంటే రానున్న 20 సంవత్సరాల్లో మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఆ ఒక్క డెసిజన్. ఈ డెసిజన్ తీసుకునే ముందు మనం ఎంతోమంది దగ్గర సజెషన్స్ తీసుకొని ఆచితూచి ఒక కెరియర్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సివిల్ సర్వెంట్ కావాలి అని నేను అనుకుంటే ద ఫస్ట్ థింగ్ చేసేది ఆ ప్రాసెస్ సెలెక్షన్లో ప్రీవియస్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్, ఆ ప్రాసెస్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అవన్నీ జాగ్రత్తగా గమనించి నేను ముందుకెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటే ఐ స్ట్రైవ్ హార్డ్ టు అచీవ్ ఇట్. కానీ ఈ ప్రాసెస్లో ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లైక్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ రిజల్ట్. ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఫీల్డ్లో ప్రీవియస్ ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్లో అనుభవం అయినవి మనకు కొన్ని చెప్తూ ఉంటారు, మనకి యూజ్ అవుతాయని. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఒక హోప్తోని ఆ కెరీర్ అనేది అడాప్ట్ చేసుకుంటాం, ఆ ఎక్స్పెక్టేషన్తో పాటు ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. రిజల్ట్ అంటే ఈ ప్రాసెస్లో లాస్ట్ మనం ఏం అవ్వాలనుకున్నామో, ఏం చేసామో అదే మనని ముందు నిలబడుతూ ఉంటుంది. ఇది ఒక బ్రేకర్ పాయింట్. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం అయ్యాక రిజల్ట్ మనకి అనుకూలంగా వస్తే విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, కానీ రాకపోతే విల్ బి ఫీలింగ్ డిప్రెస్డ్, ఇంకా మోటివేషన్ గురించి మనం వెతుకోవాల్సి వస్తుంది. బట్ దిస్ ఈజ్ సో న్యాచురల్ ఫర్ ఎ హ్యూమన్. బట్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం రిజల్ట్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసే యాటిట్యూడ్ మనకి డెవలప్ అయితే విల్ బి ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇంకా ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ రాంగ్ ఆర్ కరెక్ట్ డెసిజన్? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ మళ్ళీ గమనిస్తే డెసిజన్లో రైట్ ఆర్ రాంగ్ అని ఉంటాయా, లేకపోతే ఆ డెసిజన్ మేకింగ్లోనే మన అప్రోచే రైట్ ఆర్ రాంగ్ అని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం మన ఫ్రెండ్స్తో పాటు ఏదైనా హోటల్కి వెళ్ళినట్టయితే అక్కడ మనం కొన్ని ఆర్డర్స్ చేస్తూ ఉంటాము. ఆ ఆర్డర్స్లో మనము జనరల్గా మన ఫ్రెండ్ ఏది తీసుకుంటే అది తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తాము, ఎందుకంటే అక్కడ ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ మనం ఇవ్వము. సో ఇక్కడ ఫ్రీ విల్ అనేది అప్లై కావట్లేదు. చివరికి తిన్నాక అది బాగుంటే తిని, బాగలేకపోతే నేను అప్పుడే నేను అనుకున్నది తీసుకుంటే అయిపోతుండే కదా, వీడి మాట వినాల్సి వచ్చింది అని వి జస్ట్ కంప్లైన్. ఇంకా డెసిజన్ మేకింగ్లో అడిక్షన్. మనము ఆల్కహాల్, సిగరెట్ అడిక్స్ చూస్తూ ఉంటాం. ఆ అడిక్షన్ ఎలా మొదలైందని పక్కన పెడితే అది మానేయడానికి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్సీగా నికోటిన్ ఫ్రీ గమ్స్ అంటూ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని వచ్చాయి. వచ్చాక కూడా అది ఒక షార్ట్ టర్మ్ హెల్ప్ మాత్రమే మనకి చేస్తుంది. కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ డెసిషన్ మన చేతుల్లోనే ఉంటుంది, అది మానేయాలా వద్దా అని. డెసిజన్ మేకింగ్లో సూసైడ్ అనేది ఇంకొక మేజర్ ఫ్యాక్టర్. సూసైడ్స్ మనం ప్రివెంట్ చేయాలా వద్దా అని ఆలోచించక ముందు అసలు సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే అందులో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, లైక్ ఎకనామికల్గా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటారు. బట్ అందులో డెసిషన్ మేకింగ్ ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే నువ్వు చనిపోవడానికి తీసుకునే ఒక డెసిజన్, అది నీ ఫ్రీ విల్. అంటే నువ్వు ఎవరిని అడిగి తీసుకోవా డెసిషన్, నేను చనిపోవాలా వద్దా, ఎలా చనిపోవాలి, ఏ టైంకి చనిపోవాలి అని. అంటే నువ్వు చనిపోవడానికి తీసుకోవాల్సిన ఒక డెసిజన్, అంటే నీకు నువ్వు స్వతహాగా తీసుకున్న డెసిజన్. అయితే బ్రతకడానికి నీకు 100 డెసిషన్స్ ఎందుకు కావాలి, 100 మందిని ఎందుకు అడుగుతున్నావు? అంటే అదే బ్రతకడానికి నీ స్వతహాగా ఒక డెసిషన్ నువ్వు తీసుకోవచ్చు కదా.
0: విన్నారు కదా, డెసిషన్ మేకింగ్కి మన జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం ఉందో. వినడమే కాదు, మన జీవితంలో కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కని విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాము.

0: కార్యక్రమంలో చివరగా మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తి మరియు సమాజం బాధ్యత అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని విన్నాము. ఈ చర్చలో పాల్గొంటున్న విద్యార్థులు బ్యూలాగ్రేస్, వాంగ్మయి, శ్రీతం, సుకుమార్, అనుసంధానకర్త వర్షిత్.
1: ఈరోజు మన చర్చా అంశం మందు మరియు మాదక ద్రవ్యాలు వ్యసనాన్ని తగ్గించడంలో ఎక్కువ బాధ్యత ఎవరిది, వ్యక్తిదా లేదా సమాజందా? రవి వ్యక్తిగత బాధ్యతను బలంగా విశ్వసించే వ్యక్తి. అనన్య రవికి మద్దతు ఇచ్చే వ్యక్తి. విక్రమ్ సమాజం పాత్ర ప్రాముఖ్యమని వాదించే వ్యక్తి. ప్రియ సమాజం సహాయం అవసరమని నమ్మే వ్యక్తి. ముందుగా వ్యక్తిగత బాధ్యతను మద్దతు ఇచ్చే పక్షంలో మాట్లాడుకుందాం. రవి మీరు మొదలు పెట్టండి.
2: అందరికీ నమస్కారం. మందు మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ బలవంతంగా మందు లేదా మాదక ద్రవ్యాలు తాగించరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒత్తిడి లేదా బాధల నుంచి తప్పించుకునేందుకు మందు లేదా మాదక ద్రవ్యాలను సేవిస్తారు. కానీ సమస్యల నుంచి పారిపోవడం కంటే వాటిని ఎదుర్కోవడం మనకు చాలా ముఖ్యం. కనుక ఈ వ్యసనం నుంచి బయటపడడానికి వ్యక్తి తనలోంచి మార్పు బయటికి రావాలి. వారి ఆత్మశక్తి స్వయ నిర్ణయం వాళ్ళను మారుస్తుందని నేను నమ్ముతాను.
3: రవి మీరు చెప్పింది సరే, కానీ మీరు మరిచిన విషయం ఏంటంటే చాలామందికి జీవన పరిస్థితులే వ్యసనాలకి కారణమవుతున్నాయి. పేదరికం, ఒత్తిడి, కుటుంబ సమస్యల వల్ల ఈ వ్యసనాలకి దగ్గరవుతున్నారు. మందు తాగితే కొంతకాలానికి బాగానే అనిపిస్తుంది అని భావించి మొదలు పెడుతున్నారు. సమాజం ఈ సమస్యలకు పరిష్కారం ఇస్తే వ్యసనాలకు చాలామంది దూరమవుతారు.
0: మీరు చెప్పేది నిజమే ప్రియా, కానీ పరిస్థితులు ఎంత కష్టమైనా మార్పు వ్యక్తి నుండే మొదలవ్వాలి. వ్యక్తి తనకు ఏది మంచిది ఏది చెడు అన్న అవగాహన కలిగి ఉండాలి. ఎంతోమంది తమ ఆత్మశక్తితోనే మారిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తన ప్రయత్నం తను చేయగలగాలి.
4: అనన్య మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పింది ఆత్మశక్తి ఉన్నవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి ఒకే విధమైన సహాయ వాతావరణం అందుబాటులో ఉండదు. కొంతమందికి కుటుంబం మద్దతు ఇవ్వదు. చాలామందికి సరైన కౌన్సిలింగ్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం వారికి అవసరమైన వాతావరణం కల్పిస్తే వ్యక్తుల మార్పు సులభంగా జరుగుతుంది.
1: ఇంతవరకు రెండు వైపుల మంచి వాదనలు వచ్చాయి. రెండో రౌండ్ ప్రారంభిద్దాం. ఇప్పుడు రవి మీరు మీ పక్షాన్ని మరింత బలంగా వివరించండి.
2: మనకిప్పుడు సమాచారం పుష్కలంగా అందుబాటులో ఉంది. ఎవరికైనా తాము దారి తప్పిందనిపిస్తే తాము తీసుకున్న తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకోవడం కోసం వాళ్ళు చేసే పనే అది వారి బాధ్యత. రోజు అనేక మంది ఆత్మశక్తితోనే మందు మరియు మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడుతున్నారు. అంటే మార్పు మన చేతిలోనే ఉంది.
3: అయితే కొంతమంది ఎప్పటి నుండో ఈ మాదక ద్రవ్యాలకి ముడిపడి ఉంటారు. తన చెడిన కోతి వనమంతా చెడిచినట్లు వాళ్ళ సహచరులు ఒత్తిడిచే లేదా సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ మందుపై ఆకర్షణ చూపిస్తున్నారు. సమాజం ఈ అంశాలను తొలగించి మంచి మార్గాలు చూపితే వ్యసనం తక్కువవుతుంది.
0: నిజమే ప్రియ, కానీ వ్యసనం అనేది వ్యక్తిగత నిర్ణయాల పర్యవసానమే. చిన్నప్పటి నుంచి పిల్లలకు సరైన అవగాహన ఉంటే వారు పెద్దయ్యాక మంచి తీర్మానాలు తీసుకుంటారు. సమాజం ఎంత సహాయం చేసినా చివరకు మనం స్వంతంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. పూర్వం సామెత ఉన్నట్టు గుర్రాన్ని మనం నీటి వరకే తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగిపించలేము. అలాగే సమాజం ఎన్ని సౌకర్యాలు అందించినా కూడా మార్పు అనేది వ్యక్తిగతంగా మొదలవుతేనే మార్పు కనిపిస్తుంది.
4: అవగాహన ఇవ్వడంలో సమాజం పాత్ర చాలా ముఖ్యం. పిల్లలకు చిన్న వయసు నుండే మందు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల గురించి సరైన అవగాహన ఇవ్వాలి. సమాజం ఎప్పుడు మంచి మార్గదర్శకత్వం కల్పిస్తేనే వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక అనుకూల వాతావరణం ఉంటే మాత్రమే వారు మందు

శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.

ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 124

0: ప్రిన్సిపల్ ఖాళీలను 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జులై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 50 ఏళ్లకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ upsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 ఆగస్టు 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ ముంబైలోని ట్రాంబే యూనిట్ ఆసుపత్రి కోసం హానరీ డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 31 హానరీ డాక్టర్స్ ఖాళీలను, 15 ప్యానెల్ డాక్టర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 46 ఖాళీలు. ఈ ఖాళీలను ఫిజిషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, డెంటిస్ట్, రేడియాలజీ, ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, యూరాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో MD లేదా MS లేదా DSB లేదా DM లేదా MCH లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rcfltd.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ 179 గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ విభాగంలో 19 రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, గ్రూప్ బి విభాగంలో 37 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, అలాగే 123 గ్రూప్ సి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను యునానీ, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, స్టాఫ్ నర్స్, MLT, మల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccrum.ayush.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రకారం డిప్యూటీ జనరల్ మేనేజర్ 14 ఖాళీలను, అసిస్టెంట్ ఇంజనీర్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు, ఫీజు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకు చేపట్టింది. ఈ చట్టం పార్లమెంట్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెడుతూ చెప్పారు. దేశంలో చక్కెర ధరలు నియంత్రించేందుకు ఈ ఏడాది నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణానికి అప్పుపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడ

0: లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లు 2026ను ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ చట్టాన్ని సవరించేందుకు రూపొందించారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలు చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టంలో నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల లోపు దర్యాప్తు పూర్తి చేయాలని చట్టం స్పష్టం చేసింది. ఛార్జ్షీట్ దాఖలైన తేదీ నుంచి 3 నెలల లోపు విచారణ ముగించాలి. బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ కొత్త చట్టం పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి వంటి చట్టమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: కాంగ్రెస్ యూపీఏ హయాంలో జరిగిన వరుస పేపర్ లీక్లను ఎకరు పెడుతూ అయినా ఈ కేసులు ఎదుర్కోవడానికి ఎలాంటి సమగ్ర చట్టం లేదని, త్వరితగతిన న్యాయం అందించేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలను పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని స్వయంగా నిర్ణయించుకున్నారని కూడా ఆయన చెప్పారు. పరీక్షల విశ్వసనీయతను పెంపొందించేందుకు ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు అనుగుణంగా సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటితుడుపు చర్య అని అన్నారు. బీజేపీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ ఈ చట్టాన్ని ఒక పరివర్తనాత్మకమైన ముందడుగుగా అభివర్ణించారు. పారదర్శకమైన పరీక్షలు నిర్ధారించేందుకు ఇటువంటి చట్టం అవసరమని ఆమె చెప్పారు. పరీక్షల మాఫియా వ్యవస్థీకృతంగా మారి అంతర్రాష్ట్ర నేర నెట్వర్క్గా ఎదిగిందని స్వరాజ్ ఆరోపించారు. పేపర్ లీక్లకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసే వెసులుబాటు బిల్లులో ఉందని ఆమె చెప్పారు. వివిధ పరీక్షల పేపర్ లీకులపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరీక్షలు సక్రమంగా జరిగేలా చూసేందుకు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన లావో శ్రీకృష్ణదేవరాయలు, శివసేనకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ షిండే కూడా చర్చలో పాల్గొన్నారు. చర్చ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లబజారు వ్యాపారాన్ని అరికట్టేందుకు, స్పెక్యులేటివ్ వ్యాపారాన్ని నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా లభించేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలను ఎప్పటికప్పుడు ప్రకటించాలని, ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతి వారం తమ స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చక్కెర మార్కెట్ను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, ధరలకు తగినంత చక్కెర లభించేలాగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలు పాకిస్తాన్ తన దురాక్రమణను కప్పిపుచ్చుకోవడానికి, ఆ ప్రాంతంలో తన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఎన్నికల తంతు కేవలం అలంకారప్రాయమని అభివర్ణించారు. జమ్మూకాశ్మీర్, లదాఖ్,

0: భారతదేశంలో విడదీయరని అంతర్భాగాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
1: The entire union territories of Jammu, Kashmir and Ladakh, including the areas currently under illegal and forcible occupation of Pakistan, are integral and inedible parts of India. The current cosmetic electoral excise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region. The ongoing mass protests in the Pakistan-occupied Jammu and Kashmir are the direct consequences of its economic exploitation, denial of fundamental rights to the people and their administrative oppression.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న సామూహిక నిరసనలు, పాకిస్తాన్ జరుపుతున్న ఆర్థిక దోపిడీకి, ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు, పరిపాలనాపరమైన అణచివేతకు ప్రత్యక్ష ఫలితమని రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రపంచ హెపటైటిస్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించింది. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. 2018లో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా 2030 నాటికి ప్రజారోగ్య ప్రమాదంగా ఉన్న వైరల్ హెపటైటిస్ ను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ హెపటైటిస్ ముక్త్ భారత్ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. జపాన్లోని దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్లో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనివల్ల వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు దెబ్బతిన్నాయి. కనీసం 50 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. పాక్షికంగా కూలిపోయిన ఒక షాపింగ్ మాల్ లోపల పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరంగా నిర్మించిన ఆశ్రయాలకు సుమారు 3 లక్షల మంది తరలి వెళ్లారని జపాన్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని యునైటెడ్ నేషన్స్ సహాయక మిషన్ 1 జూన్ 30 మధ్య జరిగిన సరిహద్దు ఉల్లంఘన హింసాకాండలో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించింది. 342 మంది ఈ సంఘటనలో గాయపడ్డారు. పౌర ప్రాణ నష్టం పాకిస్తాన్ భద్రతా బలగాల దుశ్చర్యనని యునైటెడ్ నేషన్స్ సంస్థ పేర్కొంది. వైమానిక దాడుల ద్వారా, భూతల దాడుల ద్వారా అనేక మంది పౌరుల మరణాలకు పాకిస్తాన్ భద్రతా బలగాలు దోహదం చేశాయని, మృతుల్లో 26 మంది పిల్లలు ఉన్నారని, 6 మహిళలు కూడా ఉన్నారని యునైటెడ్ నేషన్స్ సంస్థ తెలియజేసింది. జూన్ 28 పక్టియా, పక్టికా, కునార్ ప్రావిన్స్లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులు, ఏప్రిల్లో కునార్లో జరిగిన షెల్లింగ్ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించిందని యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు జరిగిన 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈత పోటీలకు మందేశానికి చెందిన శ్రీహరి నటరాజ్ అర్హత సాధించారు. హీట్లో 5వ స్థానంలో నిలిచిన నటరాజ్ మొత్తం మీద 13వ స్థానంలో నిలిచారు. పారా ఈత క్రీడాకారులు కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. ఆర్వీవీబీకే బుడిగి అలీ ఇమాం పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ S13 ఫైనల్కు అర్హత సాధించారు. పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో మన దేశానికి చెందిన స్ప్రింటర్ విశాల్ టీకే 6వ హీట్లో 46.49 సెకండ్ల టైమింగ్తో 2వ స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. విశేషాలు మరొకసారి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకు చేపట్టింది. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు 7 నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వికసిత్ భారత్ విబీజీ రామ్జీ పథకం ద్వారా అమలవుతున్న క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టండి అవగాహన కార్యక్రమంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి.
5: వర్షపు నీటిని ఒడిసి పట్టండి, భవిష్యత్ తరాలకు నీటిని కాపాడండి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో వర్షపు నీటిని వృధాగా ప్రవహించనివ్వకుండా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, చెరువులు, కుంటలు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ అజీవికా మిషన్ గ్రామీణ పథకం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటి నినాదంతో ముందుకు నడుస్తూ ఉన్నది. మరి దీనికి ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలలో అమలు చేస్తూ ఉన్నారు, విస్తృత ప్రచారం ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అదేవిధంగా విబీజీ రామ్జీ పథకంలో ఎటువంటి కార్యక్రమాలను తీసుకున్నారు అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను కమలాపూర్ మండలంలో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ఎన్ రమేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: సార్ చెప్పండి, ఈ విబీజీ రామ్జీ పథకం అంటే ఏంటంటారు?
6: విబీజీ రామ్జీ అనే పథకం 1 జూలై 2026 కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. గతంలో దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొత్త రూపును దాల్చుకొని విబీజీ రామ్జీగా రూపొందడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము భూగర్భ జలాలు పెంచడము, అదేవిధంగా మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా పేదరిక నిర్మూలన ప్రధాన ఉద్దేశంగా ఈ విబీజీ రామ్జీ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది.
5: మరి ఈ పథకంలో ఎటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగిందంటారు?
6: ఈ విబీజీ రామ్జీ పథకం లోపల ముఖ్యంగా ఈ క్యాచ్ ద రెయిన్ దీనికి సంబంధించి సామూహికంగా మరియు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి వర్షపు నీటిని పడిన చోటనే పడినప్పుడే ఇంకించే విధంగా భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండే విధంగా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ విబీజీ రామ్జీలో సుమారుగా 50 పనుల కంటే ఎక్కువ ఈ పథకం కింద కేటాయించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇంటి అవసరాలకు సంబంధించిన ఉపయోగించిన నీటినన్నింటినీ భూగర్భంలోనికి పంపించడానికి వ్యక్తిగత ఇంకుడు గుంతలు, అదేవిధంగా రైతుల పొలాల లోపల చేనుల లోపల పడిన వర్షపు

0: వీటిని ఆ రైతు పొలంలో చేనులో ఇంకించడానికి పంటగుంటలు, అదేవిధంగా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో పడిన నీటినంటినీ వాటి చెరువుల్లో కానీ పర్క్యులేషన్ ట్యాంకుల్లో కానీ ఇంకించడానికి పర్క్యులేషన్ ట్యాంకులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు సంబంధించి వాటి ఆవరణలో పైకప్పులలో పడిన వాటర్ను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కింద ఏర్పాటు చేసి ఆ జలాలను కూడా భూగర్భ జలాలను పంపించడం, అదేవిధంగా సామూహిక అవసరాల నిమిత్తము హ్యాండ్ పంపులు బోర్ పంపులు ఉన్న చోట వాటికి కూడా బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడము, అయినప్పటికీ డ్రైనేజీలో వచ్చిన వాటర్ను కూడా డ్రైనేజీ చివర డ్రైనేజ్ ఎండింగ్ సోక్ పిట్ నిర్మించి ఆ వాటర్ను కూడా శుద్ధి చేసి భూగర్భ జలానికి పంపించడము, ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు వీబీజీ రామ్జీలో 100% సబ్సిడీతో ప్రభుత్వము ఇవ్వడం జరుగుతున్నది.
1: ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్యంగా క్యాచ్ ద రెయిన్ అనేటువంటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నది. దీని యొక్క ప్రచారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయడం అనేటువంటి జరుగుతుంది, దీన్ని ఎప్పుడు ప్రారంభించడం అనేటువంటి జరిగిందంట?
0: ఈ క్యాచ్ ద రెయిన్ అనేది 1 జూన్ 2026 జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లాంచింగ్ చేయడం జరిగింది. 4 జూలై 2026 నుండి 4 అగస్టు 2026 వరకు దీన్ని విస్తృత ప్రచారం చేయాలని నెహ్రూ యువ కేంద్రము, ఎన్జిఓలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, యువతులు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండే విధంగా పాల్గొనే విధంగా విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా, అదేవిధంగా వాల్ పోస్టర్ల ద్వారా, గ్రామ పంచాయతీలు టామ్టామ్ చేయడం ద్వారా రకరకాల సామాజిక కార్యక్రమాల్లోపట ప్రచారం చేయడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ క్యాచ్ ద రెయిన్ ప్రచారం అనేటువంటిది దాని యొక్క ప్రధాన ఉద్దేశం చాలా చక్కగా వివరించడం అనేటువంటి జరిగింది. మరి వర్షపు నీటిని సంరక్షించడానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపడుతున్నటువంటి చర్యలు ఏంటంటారు?
0: ఈ వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి గాను కేవలం గ్రామ పంచాయతీలలో మాత్రమే వీబీజీ రామ్జీ పథకం కింద నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద మొదట అన్ని గ్రామాలలో ఒక నిర్దిష్ట రోజుల్లోపట టామ్టామ్ చేయించి, విస్తృత ప్రచారం చేయించి, గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామ సభల లోపట ఈ క్యాచ్ ద రెయిన్ సంబంధించి ఎక్కడ వర్షం పడితే ఆ పడిన చోటనే ఆ వర్షపు నీటిని ఇంకించడానికి ఎలాంటి పనులు వీబీజీ రామ్జీలో ఉన్నాయనేది విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ఈ 4 జూలై 2026 నుంచి వెళ్ళి ప్రతి గ్రామంలో చేయడం జరిగింది. ప్రస్తుతము వాటికి సంబంధించిన పనుల గుర్తింపు వీబీజీ రామ్జీ ఉద్యోగులు మరియు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతుంది. ఈ జరిగిన పనులకు సంబంధించి అన్ని అంచనాలను తయారు చేసి కలెక్టర్ గారికి పంపించి ఆమోదం పొందిన తర్వాత ఈ పనులు 1-2 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది.
1: మరి వర్షపు నీటి సంరక్షణలో ఈ ప్రజల పాత్ర ఏమిటంటారు?
0: నిజానికి ఎంత విస్తృత ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాలలో గానీ రకరకాల ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ పథకము కూడా సక్సెస్ కాదు. కాబట్టి ప్రజల భాగస్వామ్యాన్ని అత్యధికంగా మోటివేట్ చేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరికి ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం జరుగుతుంది. ఆ ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, దీనికి సంబంధించి సుమారుగా 6,000 రూపాయలకు పైన ఖర్చవుతాయి, ఆ అట్టి మొత్తాన్ని కూడా 100% సబ్సిడీతోని ఈ వీబీజీ రామ్జీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి వ్యక్తిగత ఇంకుడు గుంతల ప్రారంభంతోనే ప్రజల భాగస్వామ్యాన్ని చేయడం జరుగుతున్నది.
1: అంటే ప్రజలు వ్యక్తిగత ప్రయోజనం కోసము ఇంకుడు గుంతలు అనేటువంటి తీసుకోవాలని అంటున్నారు. అక్కడక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వేస్ట్ వాటర్ వృధాగా వెళ్లేటువంటి వాటరు పోకుండా ఇంకుడు గుంతలను ఏ విధంగా నిర్మాణం చేశారు? ముఖ్యంగా గ్రామాల్లో పట్టణాల్లో ఇప్పటి వరకు కమలాపూర్ మండలంలో ఎన్ని ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం జరిగింది?
0: కమలాపూర్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో గతంలో 2,400 ఇంకుడు గుంతలను వేయించడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ చివర కూడా ప్రతి గ్రామంలో ఒకటి టెంపరరీగా, అంటే ఈ ప్రస్తుత కాలంలో డ్రైనేజ్ చివర ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో సుమారు 6-7 వరకు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు బోర్ పంపుల దగ్గర కానీ, వేస్ట్ వాటర్ పోయే బోర్ల దగ్గర కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కూడా నిర్మాణానికి సిద్ధం కావడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా కమలాపూర్ మండలం లోపల పడిన వాటర్ను వీబీజీ రామ్జీలో ఏ విధంగా ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాల ద్వారా భూగర్భ జలాల పెంపుకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతున్నది.
1: మరి ముఖ్యంగా

0: చిక్కుడు గుంతల విషయంలో ఈ విధంగా ఉంటే, ఈ చెరువులు కుంటలు కాలువల పునరుద్ధరణకు మరి ఎటువంటి చర్యలు అనేటువంటివి తీసుకుంటున్నారు?
1: ఈ వీబీజీ రామ్జీ పథకం లోపల ప్రభుత్వ స్థలాలు ఒకవేళ ఉంటే వాటిలో కూడా కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా చెరువు లోపల పూడిక పేరుకొనిపోయి నీటి సామర్థ్యం తగ్గినప్పుడు ఆ చెరువుల పూడిక తీతకు కూడా అనుమతించడం జరిగింది. అదేవిధంగా చెరువులను నింపే ఫీడర్ కాలువలు, ఈ ఫీడర్ కాలువలు మూసుకపోతే ఆ ఫీడర్ కాలువల సిల్ట్ కూడా తీయడం, లోతు చేయడం, ఇలాంటి కొత్త కార్యక్రమాలున్నాయి. అదేవిధంగా కొత్త ఫీడర్ కాలువలు తవ్వాలన్నా గాని ఈ వీబీజీ రామ్జీ లోపల ప్రభుత్వం అనుమతించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కమలాపూర్ మండలంలో చెరువులు నింపే కార్యక్రమం ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలకు కూడా పూడిక తీతకు ఈ వీబీజీ రామ్జీలో 100% సబ్సిడీతో అనుమతి ఇవ్వడం జరిగింది.
0: మరి ఈ చెరువులు కుంటలు కాలువల విషయానికి వస్తే, ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ఇంటి పైకప్పు నుండి పడేటువంటి వాటర్ అంటే రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ను మన కమలాపూర్ మండలంలో ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎంతమంది దానికోసం అప్లై చేసుకోవడం జరిగిందంటారు?
1: నిజానికి 2002 వాల్టా సెక్షన్ 28 ప్రకారము గృహ నిర్మాణ పర్మిషన్ అనుమతి ఇచ్చినప్పుడే ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది ప్రతి గృహం లోపల ఇంకుడు గుంత అనేది ఉండాలనేది ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధనను ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి గాను కొత్త గృహ నిర్మాణానికి కానీ గతంలో నిర్మించుకున్న గృహానికి కానీ ఇందిరమ్మ గృహానికి కానీ తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉంటేనే వారికి గృహానుమతి ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రభుత్వ పథకాలు కూడా నిలిపివేసే అవకాశం ఉంటుందని హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఎందుకోసం అంటే భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా భూగర్భ జలాలు పెంచడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి కాబట్టి 100% సబ్సిడీతో వ్యక్తిగత ఇంకుడు గుంత ఉన్నది కావున వాళ్ళేం ఖర్చు పెట్టుకునే లేదు కాబట్టి తప్పనిసరిగా ఇంకుడు గుంత ప్రతి గృహంలో ఉండే విధంగా చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల లోపల కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెక్షన్ అనేది ఆ శాఖ అధికారికి ఒప్పందం చేసుకుని ఆ వాటిలో కూడా 100% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతున్నది.
0: వర్షపు నీటిని భూగర్భ జలాల పెంపునకు ఎలా వినియోగిస్తున్నారు?
1: వర్షపు నీటికి సంబంధించి ఫీడర్ కాలువలన్నింటిని శుభ్రం చేసి చెరువులు నింపడం, అదేవిధంగా డ్రైనేజీలల్లో వెళ్లే వాటర్ అన్నింటిని కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్ చివర ఇంకుడు గుంతలు నింపేసి ఇంకుడు గుంతలు కట్టడి చేసి ఆ ఇంకుడు గుంతల్లోకి నింపించడం, వ్యక్తిగత అవసరాలకు సంబంధించి ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి ఇంటి లోపల వారి ఇంటి పైకప్పులు కానీ వారి అవసరాలకు ఉపయోగించే నీరు కానీ వర్షపు నీటి కానీ ఇవన్నింటినీ కూడా వారి వ్యక్తిగత ఇంకుడు గుంతలోకి పంపించే విధంగా, కమ్యూనిటీ ప్లేసుల లోపల పడిన వర్షపు నీరును ఆ స్థలంలోనే ఇంకే విధంగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు రకరకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది.
0: అంటే ఇంకుడు గుంతలు లేనప్పుడు ఇప్పుడు ఇంకుడు గుంతలు గతంలో కానీ ఇప్పుడు కానీ చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో భూగర్భ జలాల స్థాయి అనేటువంటిది ఎలా ఉంది ప్రస్తుతం?
1: నిజానికి గతంలో సీసీ రోడ్లు అనేటివి చాలా తక్కువగా ఉండేది. సీసీ రోడ్లు లేని సమయంలోపట భూగర్భ జలాలు అనేటివి ఎక్కడ పడ్డ నీరు అక్కడ ఆటోమేటిక్గా ఇంకేది. ఇప్పుడు సీసీ రోడ్లే ఎక్కువ అయిపోతున్నాయి, ఆ మొక్కలు కూడా తీసేయడం జరుగుతుంది, రకరకాల పర్యావరణానికి హాని జరిగించే పనులు ఎక్కువ జరుగుతున్న కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఈ కార్యక్రమాలు అంటే క్యాచ్ ద రెయిన్ లో చేసే వీబీజీ రామ్జీలో నిర్మించే ఫామ్ పండ్స్, ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, చెరువుల నిర్మాణము, చెక్ డ్యాంలు ఇలాంటివన్నీ కూడా చేయడం వలన భూగర్భ జలాలు పెంచే అవకాశము జరుగుతుంది, పెరుగుతున్నాయి కూడా.
0: మరి క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటిది కమలాపురం మండలంలో ఈ విధంగా అమలవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి అతి ముఖ్యంగా కనుక చూసినట్లయితే పిల్లలలో అంటే పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ వర్షపు నీటి సంరక్షణకు ఎటువంటి చర్యలు అనేటువంటి చేపడతా ఉన్నారు? పిల్లలకు అంటే విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు?
1: మామూలుగా మండల స్థాయి సమావేశంలో జరిగినప్పుడు అన్ని శాఖల అధికారులు కూడా సమావేశమైనప్పుడు విద్యాశాఖకు సంబంధించి పిల్లల లోపల అవగాహన కలిగించడానికి గాను హాస్టల్లో కానీ పిల్లలు మధ్యాహ్న భోజనం చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్న వాటరు అన్నిటిని కూడా ఆ పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించి దాంట్లోకి పోయే విధానాన్ని వాళ్లకు ప్రాక్టికల్ గా నేర్పించి వర్షపు నీటిని వృధా చేయొద్దు, భవిష్యత్ తరాలకు ఉపయోగించాలనే కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించడం అనేది జరుగుతున్నది.
0: అంటే ఈ పాఠశాలలు కళాశాలల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రైతులు విషయానికి వస్తే ఆ వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేయడానికి ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు?
1: మేము ముఖ్యంగా వ్యవసాయ అధికారులతోని మమేకమై వ్యవసాయదారులతోని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించి వ్యవసాయ కమిటీ మెంబర్ల ద్వారా రైతులను ఆ సమావేశాలకు హాజరయ్యేటట్టు చేసి ఈ ఫామ్ ఫండ్ యొక్క ఉపయోగాన్ని వరకు

0: కల్పించడం జరుగుతుంది. వర్షము ఒక నెల రోజుల పాటు పడకపోయినప్పటికీ వారి పంట పొలంలో ఈ పంట కుంటను తవ్వుకోవడం వలన దాంట్లో ఆగినటువంటి నీటిని వారి యొక్క మందులను పిచికారు చేయడానికి కానీ లేదా మొక్కలకు ఇవ్వడం కానీ రకరకాల దాంట్లో మోటారు ఉపయోగించి ఆ పొలాన్ని తడపడానికి కానీ ఆ చేను తడపడానికి కానీ ఉపయోగపడతాయనేది ప్రాక్టికల్గా అవగాహన కల్పించడం అనేది విస్తృత స్థాయిలో జరుగుతున్నది.
1: మరి ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది సాధ్యమైనా, అంటే సాధ్యమేనా, సాధ్యపడుతుందా?
0: ఖచ్చితంగా 90% సాధ్యమవుతుందండి. ఎందుకోసమంటే దాదాపు పల్లెటూర్లలో 200 గజాల కంటే ఎక్కువ స్థలాలే ఉంటాయి. కాబట్టి చట్ట ప్రకారం 200 గజాల కంటే ఎక్కువ స్థలం ఉంటే నిబంధన ప్రకారం ఖచ్చితంగా ఇంకుడు గుంత అనేది నిర్మించుకోవాలి. వాటిలో ఉన్న వేస్ట్ వాటర్ రోడ్డు మీదకి రాకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధనలన్నీ కూడా చట్ట ప్రకారం ఉన్నాయి కాబట్టి 90% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
1: వర్షపు నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయం కానీ ప్రోత్సాహకాలు కానీ ఏంటంటారు?

0: కంటే ఎక్కువ స్థలం ఉంటే నిబంధన ప్రకారం ఖచ్చితంగా ఇంకుడు గుంత అనేది నిర్మించుకోవాలి. వాటిలో ఉన్న వేస్ట్ వాటర్ రోడ్డు మీదకి రాకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధనలన్నీ కూడా చట్ట ప్రకారం ఉన్నాయి కాబట్టి 90% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
1: వర్షపు నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయం కానీ ప్రోత్సాహకాలు కానీ ఏంటంటారు?
0: బీబీజీ రామ్జీ పథకంలో ప్రోత్సాహకంగా డబ్బులు ఇవ్వడం అనేది జరగదు, కానీ ఈ స్ట్రక్చర్లన్నింటినీ ఏర్పాటు చేయడానికి కూలీలను నియమించి ఆ కూలీలకు వేతన రూపకంగా చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఇంకుడు గుంత నిర్మాణం కానీ ఈ రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్గా నిర్మించిన క్రమంలో గ్రామ పంచాయతీలను ముందు ఉంచి ఆ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల ద్వారా, గ్రామ పాలక సంఘం ద్వారా ఈ నిర్మాణాలు చేపట్టిన మెటీరియల్ చెల్లింపులు ఆ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇప్పుడు వర్షపు నీరు వృధాగా రోడ్లపైకి వెళ్లకుండా కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలలో తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు?
0: కమలాపూర్ మండలంలో గతంలో 2400 ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు 3600 ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కమలాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో డ్రైనేజీలు అనేటివి ఉన్నాయి. ఈ డ్రైనేజీల కారణంగా వారు ఉపయోగించిన నీటి ఇంకుడు గుంతలకే వెళ్తున్నాయి. ఒకవేళ వర్షం పడి ఎక్కువ అయిన నీళ్లు డ్రైనేజీలకు వస్తే ఆ డ్రైనేజీ చివర ఇంకుడు గుంత నిర్మించడం జరిగింది. కమలాపూర్ మండలంలో రోడ్డు మీదకి వచ్చే స్థితిలో మాత్రం ప్రస్తుతానికి ఎక్కడ కూడా లేదు. అలాంటి సౌకర్యాలు గతంలో చేయడం జరిగింది.
1: ముఖ్యంగా ప్రతి చుక్కను ఒడిసి పట్టాలి అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలకు మీరిచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
0: ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే భూగర్భ జలాల సామర్థ్యాన్ని ఖచ్చితంగా పెంచాలి. ఆ పెంచని పక్షంలో సముద్ర జలాలు పెరిగి భూమి యొక్క శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కావున భవిష్యత్ తరాలకు మన మనవలు మనవరాళ్లకు పిల్లలకు అందించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నీటిని వృధా చేయకుండా తగినంత నీటినే ఉపయోగించుకుంటూ మీరు ఉపయోగించిన ఆ నీటిని కూడా భూమిలోకి ఇంకే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా చేసుకుంటే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం.
1: మరి బీబీజీ రామ్జీ పథకంలో ఇదే కాకుండా మొక్కల పెంపకము, రోడ్ల ఏర్పాటు వంటి విషయాలు కూడా చూస్తూ ఉంటారు. అయితే మహిళలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఇందులోకి వస్తాయి?
0: ఈ బీబీజీ రామ్జీ పథకంలో మొక్కల పెంపకంతో పాటు మహిళా సంఘాలు వారి యొక్క సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రస్తుతానికి మహిళా సంఘాలకు గ్రామ స్థాయిలో భవనాలు లేవు. ఆ భవన నిర్మాణాలు, వాటికి సంబంధించిన మరుగుదొడ్డి నిర్మాణాలు కూడా ఈ బీబీజీ రామ్జీ పథకంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ప్లేసును మనం ప్రత్యేకించి కేటాయించినప్పుడు సమావేశాలు రెగ్యులర్ గా జరుగుతాయి. జరగడం వలన ఈ పథకాలకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చర్చించడం వలన ప్రజల్లోపడికి లోతుగా వెళ్లే అవకాశం ఉన్నది. కాబట్టి వివో బిల్డింగ్లు అనేటివి బీబీజీ రామ్జీ లోపల నిర్మించడం అనేది ప్రస్తుతానికి జరుగుతుంది మహిళల పక్షాన. అదేవిధంగా మొక్కల పెంపకాన్ని విషయానికి వచ్చేస్తే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం కనీసం 6 పెంచుకునే విధంగా చట్టాన్ని చేయడం జరిగింది. ఆ మొక్కలు తప్పనిసరిగా పెంచి వాటిని గ్రామ పంచాయతీ అధికారులకు తప్పనిసరిగా చూపించే కార్యక్రమం కూడా ఈ పంచాయతీరాజ్ చట్టం లోపల ఉంది. అదేవిధంగా వెడల్పైన రోడ్లకు ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. సన్న చిన్నకారు రైతులు ఎవరైనా ఉంటే వారికి కూడా పండ్ల తోటల పెంపకము, మామిడి, దానిమ్మ, బత్తాయి, జామ, డ్రాగన్ ఫ్రూట్ ఇవే కాకుండా కలపకు సంబంధించి యూకలిప్టస్ గాని, మలబార్ నీమ్ గాని, టేకు గాని, అదేవిధంగా కొబ్బరి తోటల పెంపకము కూడా ఈ ఉపాధి హామీలో 100% సబ్సిడీతో ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది.
1: మరి రోడ్ల ఏర్పాటు అనేటువంటిది ఏ విధంగా చేస్తారు బీబీజీ రామ్జీ పథకం ద్వారా?
0: ఈ బీబీజీ రామ్జీ పథకం లోపల వ్యవసాయానికి వెళ్లే రోడ్లు గాని, ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెళ్లే రోడ్లు గాని వారు స్వచ్ఛందంగా రెండు వైపులా తవ్వటానికి స్థలం ఇచ్చినట్లయితే రెండు వైపులా తవ్వి ఆ రోడ్డును ఎత్తుగా చేసి దానిపైన మురం పోసి నాణ్యమైన రోడ్డుగా తయారు చేసి బీబీజీ రామ్జీ పథకములు ఇవ్వడం జరుగుతుంది. కమలాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో సుమారుగా 2-3 రోడ్లు గతంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయించడం జరిగింది. ప్రస్తుతానికి బీబీజీ రామ్జీ పథకంలో కూడా ఇలాంటి రోడ్లు అనేటి వేయడం అనేది జరుగుతున్నది.
1: మరి చివరగా వర్షపు నీటిని సంరక్షించడంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఏం చేయాలంటారు?
0: ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యతగా తప్పనిసరిగా నీటిని ఉపయోగించేటప్పుడే ఎంత పరిమాణం ఉపయోగించాలో అంత పరిమాణాన్ని మాత్రమే ఉపయోగించుకుంటూ వృధా

0: చేయకుండా చేయాలి. అదేవిధంగా గతంలో మనము ఇల్లు శుభ్రం చేసేటప్పుడు బకెట్ల తీసుకుపోయి నీళ్లతో శుభ్రం చేసేవాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్ మోటార్ వేసి ఆ మోటార్తోనే విచ్చలవిడిగా నీరును ఉపయోగించడం జరుగుతుంది. అలా విచ్చలవిడిగా ఉపయోగించకుండా అవసరమైన వేలకు వాడుకుంటూ ఆ వాడిన నీరు వృధా పోకుండా ఆ ఇంటి స్థలంలోనే ఖచ్చితంగా ఇంకించడానికి ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటూ ఆ నీరు రోడ్డు మీదకి వెళ్లకుండా డ్రైనేజీలకు వెళ్లకుండా ఉండే విధంగా చేస్తే ప్రతి యువత మహిళ ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన ఆలోచన చేస్తే తప్పనిసరిగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది.
1: మరి వర్షపు నీరు ప్రకృతి మనకు అందించేటువంటి అమూల్యమైనటువంటి వరం. ప్రతి చుక్కను వృధా కాకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడం మనందరి బాధ్యత. క్యాచ్ ద రెయిన్ ప్రచారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలి. మన ఇళ్లలో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో, గ్రామాల్లో వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపడితేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం. ఈ ముఖ్యమైనటువంటి అంశం పైన విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: శ్రోతలారా, వర్షపు ప్రతి చుక్కను ఒడిసిపడదాం, నీటిని సంరక్షిద్దాం, భవిష్యత్ తరాలకు జల భద్రతను అందిద్దాం. నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు వికసిత్ భారత్ విబిజి రామ్జీ పథకం ద్వారా అమలవుతున్న క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టండి అవగాహన కార్యక్రమంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు కదా. మరి అందరూ కూడా నీటిని పొదుపుగా వాడండి. సార్ చెప్పినట్టు ఇల్లు వాకిలి కడగడానికి పైపుతో నీళ్లు పట్టకుండా మామూలుగా బకెట్తో తీసుకొని కడుక్కోండి. వీలైతే వర్షపు నీళ్ళ కోసం ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణ లోపల, అంటే మనకు వీలైన చోట, ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోండి. అందరూ కలిసి చేస్తేనే కదా ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆకాశవాణి, వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 7:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కుల మహీందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వినూత్నంగా చేపట్టబడినటువంటి ఒక పథకం. ఈ పథకం ప్రకారం గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల రూట్ టాప్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కొన్ని యూనిట్లు విద్యుత్తు తీసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 1 కోటి కుటుంబాలకు పైగా లబ్ధి పొందాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క టార్గెట్. దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడాను ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ఎప్పుడో మనకు అందుబాటులోకి వస్తుంది, దీనికి ఎవరు అర్హులు ఇత్యాది విషయాలు చర్చించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ శ్రీ గొట్టుముక్కుల మహేందర్ గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి మహేందర్ గారు.
2: నమస్కారం అండి.
1: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అసలు మెయిన్ మోటో ఏమంటారు?
2: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, NPDCL, అదేవిధంగా TG రెడ్కో వాళ్ళు సంయుక్తంగా ఆచరిస్తున్నటువంటి

0: ఒక పథకము. ఈ పథకం ద్వారా ఏందనంటే ఎవరైనా కూడా ఎన్పిడిసిఎల్లో వినియోగదారుడు కనుక అయ్యుండే అంటే వాళ్ళందరూ కూడా అర్హులే. వాళ్ళకేందనంటే తప్పనిసరిగా ఎన్పిడిసిఎల్లో సర్వీస్ కనెక్షన్ నంబరు వినియోగదారుడు అయి ఉండాలి. అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క సంబంధిత డీలర్ను సంప్రదిస్తే వాళ్ళు మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటిలో ఉన్నటువంటి రూఫ్ టాప్ మీద మీ బిల్డింగ్ పైన ఎంత స్పేస్ అవైలబుల్ ఉంది, అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ స్పేస్ను బట్టి 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ లేదా 4 కిలోవాట్లు 5 కిలోవాట్ల యొక్క సరిపోను పవర్ జనరేషన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేది బిగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వచ్చేటువంటి విద్యుత్ను డిపార్ట్మెంట్ ఎన్పిడిసిఎల్ నుండి గ్రిడ్ కనెక్ట్ అయ్యేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో ఈ 2 విద్యుత్లను మీ ఇంటిలోకి రావాలి కాబట్టి దానికి సంబంధించినంత వరకు పాత మీటర్ ఏదైతే ఉందో అది తొలగించి నెట్ మీటర్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ నెట్ మీటర్ లో మీ యొక్క జనరేషన్ ఎంత అయింది, అదే విధంగా మీరు ఎంత వాడుకున్నారు, అదే విధంగా డిపార్ట్మెంట్ కు ఎంత మీరు సప్లై చేశారు అనే పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఎవ్రీ మంత్ పర్యవేక్షించి తదనుగుణంగా ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఎన్పిడిఎస్ఎల్ పరిధిలో ఇదంతా కార్యక్రమం పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు ఏజెంట్స్ అన్నారు కొంతమందిని, ఎవరైతే అక్కడ లోకల్ గా బాడీస్ ఉన్నారో వాళ్ళకి మీరు ఈ వర్క్ అసైన్ చేశారు, ఇది కొంత తప్పిదారి పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందా లేదంటే అంతా కూడా ఎన్పిడిసిఎల్ పరిధిలోనే జరగాల్సి ఉంటుందంటారా?
0: ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా ఎన్పిడిసిఎల్ అదే విధంగా టీజీ రెడ్కో ఇద్దరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుంది. వీళ్ళు సంబంధించినటువంటి టెండరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. వాళ్లకు గనక మీరు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు 1 లేదా 2 రోజులలో మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి అనువైన ప్రదేశం ఎంత ఉంది అనే లెక్కగట్టి మీకు ఎంత కెపాసిటీ, అది 2 కిలోవాట్సా 3 కిలోవాట్సా 4 కిలోవాట్సా 5 కిలోవాట్సా అనే దాని మీద వాళ్ళు లెక్కగట్టేసి మీకు తెలియజేసి మీ అంగీకార పత్రం సంతకం చేసిన తర్వాత మిగతా యొక్క ప్రొసీజర్ అనేది మొదలు పెడతారు.
1: ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కరెంట్ విషయంలో మరి రేపు భవిష్యత్తులో ఈ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో ఏవైతే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుని దాని నుంచి వాడే కరెంటులో ఏమైనా వ్యత్యాసం అనేది ఉంటుందా, అంటే యూటిలైజేషన్ చేసే దాంట్లో?
0: అలాంటిది ఏమి ఉండదండి. ఎనర్జీ అనేది ఏ రకంగా ప్రొడ్యూస్ చేసినా అది థర్మల్ పవర్ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేదంటే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఏదైనా ఒకటేనండి. అందులో ఏ రకమైన వ్యత్యాసం లేదు. దాని నిరభ్యంతరంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా దానికి కావలసిన సేఫ్టీ పరికరాలు అన్ని కూడా బిగించిన తర్వాతనే మీకు సోలార్ పవర్ అనేది మీ ఇంటిలోకి వచ్చే విధంగా ఆ మీటరింగ్ అంతా సిస్టమ్ పెట్టేసేసి ఆ విధంగా చేయడం జరుగుతుందండి.
1: ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఇది కొత్త పథకం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది. మరి దరఖాస్తు చేసుకోవాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులోకి ఈ సమయాన్ని ఇచ్చారు?
0: దరఖాస్తు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఈ సంవత్సరంలో మీరు ఏ టైంలో చేసుకున్నా కూడా మీకు కావలసినటువంటి సబ్సిడీ ఏదైతే అందజేయబడుతుంది. ఉదాహరణకు ఒక మీ ఇంటి పైన ఉన్నటువంటి 200 స్క్వేర్ ఫీట్ ఏరియా కనుక షాడో లేని ఏరియా, అంటే నీడ పడని ఏరియా ఏదైతే ఉంటుందో, ప్రతినిధులు ఎవరైతే సోలార్ గల్ పెట్టేందుకు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ దగ్గర 200 స్క్వేర్ ఫీట్ ఏరియా ఏ రకమైన నీడ లేని ప్రదేశం ఉంటే అక్కడ ఏంటంటే 2 కిలోవాట్ల యొక్క కెపాసిటీ ఉన్నటువంటి ఈ పవర్ జనరేషన్ సోలార్ ప్లాంట్ అనేది బిగించడానికి అవకాశం ఉందని మీకు చెప్తారు. దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో 1,36,000 మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. ఇందులో నుంచి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటగా మీకు ఇచ్చే సబ్సిడీ 60,000 రూపాయలు. ఈ యొక్క 60,000 రూపాయలు అనేది తర్వాత మిగతా 76,000 రూపాయలు అవుతుందో, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కట్టుకోవచ్చు, లేదు అని అంటే మీకు లోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ ఫెసిలిటీ కావాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, మా యొక్క ఎన్పిడిసిఎల్ వినియోగదారుడుగా మీకు ఏదైతే బిల్ మేము ఇస్తున్నామో ఆ బిల్ ఈ కాపీస్ కనుక ఇచ్చేస్తే మీరు బ్యాంకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకు పని కూడా ఆ వచ్చినటువంటి వాళ్లే కంప్లీట్ చేసేసి మీ ఇంట్లో 2 kW అనేది పవర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్పిడిసిఎల్ వాళ్ళు మీరు నెట్ మీటర్ అనేది బిగిస్తారు. దీంట్లో విషయం ఏంటంటే ఈ నెట్ మీటర్ లో ప్రతిరోజు ఎన్ని యూనిట్ల కరెంటు జనరేట్ అవుతుంది, మీరు ఎన్ని యూనిట్ల కరెంటు మీకు ఇంట్లో ఉన్నటువంటి లోడ్ ప్రకారంగా వాడుకుంటున్నారో, అదేవిధంగా మిగిలిపోయిన కరెంట్ ఏదైతే ఉందో ఎన్ని యూనిట్లు మీరు ఎన్పిడిసిఎల్ సంస్థకు అమ్మారు అనే వివరాలన్నీ కూడా ఎవ్రీ డే ప్రకారంగా పొందుపరచబడడం జరుగుతుంది. అదేవిధంగా 1 నెల రోజులలో మనకున్నటువంటి వేడి ఉష్ణోగ్రతను బట్టి 1 నెలలో 2 కిలోవాట్ పవర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే అంటే 240 యూనిట్ల పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ కనుక 150 యూనిట్లు కనుక మీ యొక్క ఇంటి అవసరాల కోసం వాడుకుంటే మీకు 100 యూనిట్లు అనేది మీకు మిగులుబాటు అవుతుంది. ఆ మిగులైనటువంటి 100 యూనిట్లను ఎన్పిడిసిఎల్ యొక్క గ్రిడ్కు కనెక్ట్ చేయబడి అవి ఎవ్రీడే

0: కోవడం జరుగుతుంది. దానికి గాను మీకు ఒక యూనిట్కు 2.57 రూపాయల చొప్పున లెక్క కట్టేసి అమౌంట్ కావాలంటే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదు మీకు యూనిట్సే కావాలంటే వేసవి కాలంలో కానీ లేదంటే మీకు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలు మీ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు అదనంగా మీరు విద్యుత్ను ఎన్పిడిసిఎల్ నుండి వాడుకోవాలనుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసి మీకు బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: మరి మీరు అన్నట్టుగా 2 కిలోవాట్స్ గనక వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటే మరి డబుల్ బెడ్రూమ్స్ లో వాళ్ళకి సరిపడా వాటి ఏసీ ప్లాంట్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇలాంటి విద్యుత్ ఉపకరణాలు ఎక్కువగా ఉంటుంది కదా, 2 కిలోవాట్స్ సరిపోతుంది అంటారా లేకపోతే 3 కిలోవాటర్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు?
0: ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ యొక్క ఇంటి పైన షాడో లేనటువంటి అంటే నీడ లేనటువంటి ప్రదేశం ఎంత ఉంది అనే దాన్ని బట్టి 2 కిలోవాటా లేదా 3 కిలోవాటా లేదా 4 కిలోవాటా 5 కిలోవాటా అనేది లెక్క చేయడం జరుగుతుంది. నేనేంటంటే ఉదాహరణగా 2 కిలోవాట్ కనుక ఉంటే 1,36,000 రూపాయలు ఉంటుంది, దానికి గాను సబ్సిడీ 60,000 ఇస్తారు. ఒకవేళ కనుక 3 కిలోవాట్ కనుక ఉండే అంటే 2,00,000 రూపాయలు అవుతుంది, దానికి సబ్సిడీ 78,000 రూపాయలు ఇస్తారు. ఈ 3 కిలోవాట్ తర్వాత ఎంత 4 పెట్టుకున్నా 5 ఉన్నా కూడా మీకు ఓన్లీ 78,000 మాత్రమే సబ్సిడీ అనేది అందజేయడం జరుగుతుంది.
1: ఎవరైనా కన్స్యూమర్ నేను సబ్సిడీ తీసుకుంటాను కానీ నేను ఈఎంఐకి వెళ్ళను డైరెక్ట్ పేమెంట్ చేస్తాను అంటే తగ్గింపు ఏమైనా ఉంటుందా?
0: లేదు, ఇది తగ్గింపు చేసినటువంటి అమౌంట్ ఏనండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి నామ్స్ ప్రకారంగా ఈ 1,36,000 అనేది తగ్గింపు చేసిన అమౌంటే. దాంట్లో మీకు వచ్చే సబ్సిడీ పోను, మీరు 76,000 రూపాయలు కడితే మీకు సోలార్ ప్లాంట్ పెట్టేసేసి మీకు చేయడం జరుగుతుంది. అలా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు లోన్ ఫెసిలిటీ కావాలంటే వాళ్ళు బ్యాంకుకు మీ పత్రాలు కనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా విద్యుత్ వినియోగదారు యొక్క బిల్లు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇస్తే వచ్చిన వాళ్ళే మీ యొక్క 76,000 లోన్ శాంక్షన్ చేస్తారు. ఈ 76,000 లోన్ కూడా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా చేస్తారు. సుమారుగా మీరు వాడుకునే దాన్ని బట్టి 100 యూనిట్లు కనుక మీరు డిపార్ట్మెంట్కి కనుక అందజేసి ఉండే అంటే 257 రూపాయలు పర్ మంత్ వస్తుంది. ఆ విధంగా మీరు చేసుకునే అంటే యాన్యువల్ సేవింగ్ ప్రకారం చూసుకుంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఒక ఈఎంఐ ఏదైతే ఉందో 5 నుండి 10 ఏళ్లలో ఈఎంఐ అనేది కంప్లీట్ అవుతుంది. అదే కాకుండా ఈ పెట్టే సోలార్ ప్లాంట్కు 25 సంవత్సరాల వ్యారంటీ ఇవ్వబడుతుందండి. ఆ వ్యారంటీలో ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా అంటే సోలార్ జనరేషన్ కాదు అని కనుక అటువంటి కనుక ఉండే అంటే వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక పగిలిపోయిన వాటికి మాత్రం రీప్లేస్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా పగలకుండా జనరేషన్ కనుక రాని బాబట్టి సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి.
1: సార్, ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు రూపు ఉండాలి, కనీసంగా 200 ఫీట్లు ఉండాలి రూపు, షాడో లెస్ గా ఉండాలి అన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో పెంకుటిల్లు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గుడిసెలు ఉన్న వాళ్ళు కానీ సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే ఓపెన్ ప్లేస్ లో పెట్టుకునే అవకాశం ఇస్తారా?
0: ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, కానీ ఒకటి ఏంటంటే అక్కడ నీడ అనేది రాకూడదు. ఎందుకంటే మీకు కనుక నీడ వస్తే మనకు వచ్చేది యూనిట్స్ ఏంటంటే 8 నుండి 9 యూనిట్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ కనుక మన షాడో కనుక ఉండే అంటే అది 5-6 యూనిట్లకే తగ్గిపోతుంది. అందుకనే మీరు ఓపెన్ ప్లేస్ లో పెట్టినా దానికి కావలసిన సెక్యూరిటీ కనుక ఇస్తే ఏ రకమైనటువంటి పైన షాడో లేదని కనుక కన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు కింద కూడా పెట్టడానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే మరుగుదొడ్లు ఉన్నాయి, మరుగుదొడ్లు పైన స్లాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్లేస్ కూడా మేము సెలెక్ట్ చేసేసి మరుగుదొడ్ల పైన కూడా పెట్టేందుకు కొన్ని ఆ విధంగా పెట్టి ప్రయత్నం చేశాము. ఒకటే, ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మీకు జనరేషన్ కరెక్ట్ గా రావాలి, 8 నుండి 9 యూనిట్లు పర్ డే ఈ 2 కిలోవాట్స్ కనుక ఉంటే రావాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద షాడో అనేది ఉండకూడదు. అదేవిధంగా మనం 2 నుండి 3 రోజులలో తప్పనిసరిగా దాన్ని వాటర్తోని ఆ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ అనేది కడగడం చేయాలి, క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక డస్ట్ కనుక అట్లనే పేరుకుపోతే దాని యొక్క జనరేషన్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆ డస్ట్ను 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా సేఫ్టీ పర్పస్ కోసానికి మేము బిగించినటువంటి ఎర్త్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రోజు కూడా తప్పనిసరిగా నీరు పోసేసి వాటిని కాపాడుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల సోలార్ పవర్ ప్లాంట్ అనేది 25 సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేకుండా మీకు కావలసిన విధంగా జనరేషన్ అనేది చేస్తుంది. మనం ఏదైనా కొద్ది చిన్న విషయాలలో ఎందుకు లేని కొనుక ఆలోచిస్తే మాత్రం ఆ యూనిట్ అనేది పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎర్తింగ్ అనేది చేసిన దాన్ని రోజు వాటరింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 రోజులకోసారి వాటర్తోని ఈ సోలార్ పవర్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో కడిగితే మీకు అనుకున్న విధంగా 8 నుండి 9 యూనిట్లు పర్ డే జనరేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు మీకు కావాల్సిన జనరేషన్ అయినటువంటి దాన్ని మీరు వాడుకొని మిగతాది ఎన్పిడిసిఎల్ సంస్థ కనుక అమ్మితే 2.57 రూపాయల చొప్పున ఒక యూనిట్కి సంస్థకు ఉంటుంది. దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో నెల నెల మీ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది.
1: కన్స్యూమర్ కనుక ఇప్పుడు సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసుకోదలుచుకున్నాడు, అప్లికేషన్

0: పెట్టుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి సమర్పించాలి, ఎన్ని రోజుల్లో అతనికి ఇన్స్టాలేషన్ జరుగుతుంది?
1: తెలంగాణలో టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా ఈ యొక్క సోలార్ పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే పథకం అనేది టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా జరుగుతుంది. వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ నెంబర్ అది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ యొక్క నంబర్ నేను చెప్తున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోగలరు. 0804673662. అదేవిధంగా ఇంకొక నంబరు 0804673633. ఈ నంబరుకు మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కనుక మీరు ఫోన్ చేస్తే ఇది గవర్నమెంట్కి సంబంధించిన టీజీ రెడ్కో వాళ్ళ యొక్క నంబర్ అండి. ఈ నంబర్కు మీరు ఫోన్ చేయడంతోనే మీ ఇంటికి 1 లేదా 2 రోజులలో వాళ్ళ ప్రతినిధి వచ్చి మీ ఇంట్లో చెక్ చేసి మీ యొక్క ఇంటి పైన ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది జనరేషన్ కోసానికి, అది 2 కిలోవాట్స్ సరిపోతుందా, 3 సరిపోతుందా, 4 సరిపోతుందా, 5 సరిపోతుందా అనేది లెక్కలేసేసి దాని ప్రకారంగా అతను మీతో దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయించుకొని మీ సంతకం తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళి ఎన్పిడిసిఎల్ విద్యుత్ వినియోగదారులు కనుక ఏంటంటే వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అడుగుతారు, అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు లోన్ ప్రాసెస్ కూడా వాళ్లే పూర్తి స్థాయిలో చేసేసి ఏ ఇబ్బంది లేకుండా మీకు ఒక 15 నుండి 25 రోజుల మధ్య కాలంలో ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మొత్తం ఇన్స్టాలేషన్ చేసి అదేవిధంగా ఎన్పిడిసిఎల్ వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసి నిర్మాణం అంతా కూడా స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా మా యొక్క అధికారులు కూడా వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ మీటర్ ఫిక్స్ చేసేసి ఆ జనరేషన్ మీకు అయ్యే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు.
0: మరి రైతులు కూడా ముందుకొచ్చి మేము కూడా మరి మా యొక్క పంట పొలాల్లో కూడా ఇవి పెట్టుకుంటామనుకుంటే మరి సపోర్ట్ చేస్తారు?
1: దీనికి సపోర్ట్ చేస్తున్నారండి. అదేంటంటే 7.5 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ అనేది రైతుల కోసానికి డిజైన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే మీకు ఒక 10 ఫీట్ల హైట్లో ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదొక చిన్న మీకు రూమ్ లాగా కూడా పనికొస్తుంది. దాని చుట్టూరంగా కనుక మీరు రేకులు కానీ తడకలు కానీ కనుక వేసుకుని అంటే అది 7.5 వస్తుంది. దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా టీజీ రెడ్కో వాళ్ళ యొక్క ఆఫీస్కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసేసి మీరు చెప్పినటువంటి అగ్రికల్చరల్ ప్లేస్ లో వెరిఫికేషన్ చేసేసి మీకు పెట్టడం జరుగుతుంది.
0: వ్యాపార సంస్థలు కానీ లేకపోతే బహుళ ఐచ్ఛిక అంతస్తులు ఉన్నటువంటి సివిలియన్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలంటే
1: వాళ్ళకు కూడా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. కానీ ఈ యొక్క వ్యాపార రంగం వాళ్ళకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీ అనేది వర్తించదు. మేము ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది అన్నట్టు.
0: బాగుందండి, మా స్టూడియోస్కి విచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క మెయిన్ మోటో ఏంటి, అది ప్రజలకు ఏ విధంగా చేరువ అవుతుంది, దాన్ని కస్టమర్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఇత్యాది విషయాలు చాలా కూలంకషంగా మాకు వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కల మహీందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: సమయం 8 గంటలు వార్తల ముఖ్య

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:42. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఠాగూర్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. కరెంట్ చిత్రం కోసం నేహా బాసిన్ పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో చివరగా మీరు వింటున్న ఆ పాట తాజ్మహల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ రివ్యూ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: student protesters. Today, as soon as the house reassembled after lunch, following an adjournment within minutes after it convened for the first time at 11 a.m., Deputy Chairman Harivansh took up government legislative business. Amid din, Union Minister for Micro, Small and Medium Enterprises Jitan Ram Manjhi introduced the Micro, Small and Medium Enterprises Development Bill. Introducing the bill, Mr. Manjhi said there is a need to improve and modify the original act made in 2016. After the introduction of the bill, Deputy Chairman Harivansh asked the protesting members to start discussions to the other bill, the Prevention of Insults to National Honour, 2026, which was listed for consideration and passing in the list of business. It seeks to make desecration of or disrespect towards the country's national symbols, including the national flag, the constitution, and the national anthem, and a criminal offence, carrying a punishment of up to 3 years imprisonment. The House could not take up discussion on this bill due to uproarious scenes by the opposition members. Deputy Chairman Harivansh asked the protesting legislators to cooperate in running the proceedings of the House. However, due to continuous protests by opposition, the chair adjourned the House till tomorrow. Earlier during the day, the upper house was adjourned without conducting any business in the pre-lunch session. And that's all in the Parliament Review.
1: Akasavani Hyderabad Kendram. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 8:30 దాటి 38 సెకండ్లు. ఇప్పుడు విందాం మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజన్లో తొలిపాటగా విందాం చిట్టి చెల్లెలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆద్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, భారతి, భరత్ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం శశిరేఖ పరిణయం చిత్రం నుంచి చిత్రపాడిన పాట. పాటరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మను శర్మ మరియు విద్యాసాగర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి ఈరోజు సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశీ గారి పుట్టినరోజు. వారు దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్స్ మూవీలోని ఈ సూపర్ సాంగ్ను మా కోసం వినిపిస్తారని ఆశిస్తున్నాం అంటూ కోరుతున్నవారు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య,

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రతి

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం రాజా చిత్రం కోసం. మనో చిత్ర పాడిన పాట పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్, ఇంకా ఇదే పాట కావాలంటూ వరంగల్ ఉర్సు నుండి అనూష రమేష్, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం వర్షం చిత్రం కోసం చిత్ర రకీబాలం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, ఇంకా ఇదే పాట కావాలంటూ ఆలేరు నుండి సోము, విజయ, వీరందరి కోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు వింత భైరవ ద్వీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం మాధవపెద్ది సురేష్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, హన్విత. ఇంకా ఇదే పాట కావాలంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి వద్ద నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్, రేవంత్ రెడ్డి. ఇంకా ఇదే పాట కోసం రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కాన్గుల గోపాల్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, వీరందరి కోసం ఈ పాట వినండి. భైరవ ద్వీపం చిత్రం నుండి ఈ పాట.

మనోరంజన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వింటాం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ML వసంతకుమారి గారి గాత్ర కచేరీ వింటారు.

0: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర కచేరి వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు విందాం ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర కచేరి.

శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర కచేరి వింటున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాము.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు విందాం ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర కచేరి.

శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర కచేరి వింటున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు విందాం ఎంఎల్ వసంత కుమారి గారి గాత్ర కచేరి.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర కచేరి విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:24. ఇప్పుడు విందాం ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలిపాటగా విందాం నోము చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

మధుర గీతాల్లో తర్వాత పాటగా విందాం వెలుగు నీడలు చిత్రం కోసం. మాధవపెద్ది సత్యం, ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: సర్వం నాశాయ నమో నమో రా బ్రదర్.
1: హా హతవిధి.
2: సహనం సహనం, ఉపాయం ఉంది నాయన. పెళ్లి

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాలు ఇప్పుడు విందాం. జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన ఆచార్య యాత్రేయ, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా స్వర్ణ మంజరి చిత్రం కోసం వి నాగయ్య పి సుశీల పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఆది నారాయణరావు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై మై ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు వింత. కేడి నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా వయస్సు పిలిచింది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మధురగీతాల్లో తర్వాత పాటగా విందా. రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం జీకే వెంకటేష్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం సత్యం.

మధురగీతాల్లో ఎప్పుడు విందా? రోజులు మారాయి చిత్రం కోసం జిక్కి పాడిన పాట, పాట రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం తేనె మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఎప్పుడు విందా స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో చివరగా మీరు వినబోతున్న పాట మాయదారి మల్లిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన ఆచార్య యాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:20. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.